మనం కేటర్ చేయడం ఇస్ ది ఇంటెన్షన్ అన్నమాట. సో లేట్ ఎందుకు చెప్పు, నేను ఇవాళ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక మంచి పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మన కథలు మనం విందాం.

అంటే మన కథ ఇంకా అయిపోలే, ఇప్పుడే మొదలైతుంది. సో మెల్లగా మనం మన టాపిక్ లోకి పోదాం. అంటే యూజువల్ గా శ్రావణ మాసం రాగానే ఇంట్లో హడావిడి ఉంటది. మా అమ్మనేమో అరే పూజలు కావాలి, పూజ లే జల్దీలే జల్దీలే అనుకుంటా మా అమ్మ మమ్మల్ని లేపుడు. నాన్ననేమో అరే సోమవారం వచ్చింది అనుకో, సోమవారం పోయి అదేమో ఆకులుంటాయి పోయి. మీరు శివునికి మూడు ఆకులు పెడతారు, ఒకటి నాకు కేర్ గుర్తొస్తారే, ఆకులు తీయడానికి బొమ్మ అనేది. అంటే కొన్నిసార్లు ఆయన కూడా లేట్ లేసేది కానీ, బట్ 80% ఆఫ్ ద టైమ్స్ అట్లీస్ట్ సోమవారం అయితే జల్దీ జల్దీ పోయి ఆకులు తీసుకురమ్మనేది. సో శ్రోతలారా, నా మొదటి ప్రశ్న, శివునికి ఒక మూడు ఆకులుండే ఒక దళం పెడతాం, దాని పేరు మీకు ఒకవేళ తెలిస్తే జరా కాల్ చేసి చెప్పరా. అలా తెలుసుగా నంబర్ 9726361966. అక్కడి నుండి మన కథ మొదలైతుంది అనమాట. లిటరలీ సోమవారం కాడ మొదలైతే శుక్రవారం దాకా ఎట్లా అవుతుంది, అండ్ ఈ మూడు రోజుల లోపల చిన్నప్పుడు ఎంత ఇరిటేషన్ ఉంటుండేనో, పెద్దగా నాకు ఎంత తెలిసిందో ఆ గ్యాప్ ని మెల్లగా మెల్లగా హల్లు హల్లు అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పటికైతే ఈ పాఠం చేయండి.

సో గైస్, నేను ఇందాక ఒక ప్రశ్న అడిగిన, శివునికి మూడు ఆకులుండే ఒకటి, మనం మూడు ఆకులుండే ఒక దళాన్ని శివునికి అర్పిస్తాం, ఎస్పెషల్లీ శ్రావణ మాసం లోపల అండ్ ఇంకా స్పెషల్ గా మండేలో. ప్రభాకర్ గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు. సో శ్రోతలారా, ఈ క్వశ్చన్ ఇంకా ఉంది, శివుని పైన పెట్టే ఆ మూడు ఆకులుండే దళం పేరేంటి? ఒకవేళ తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, అసలు ఈ శ్రావణ మాసం యొక్క ఇంపార్టెన్స్ ఏంది అండ్ దీన్ని మన లైఫ్ లోపల మనం ఎట్లా దాని పేరు ఏమంటారు అప్నయించుకోవచ్చు, ఎట్లా అప్లై చేసుకోవచ్చు? అండ్ చాగంటి గారు, సామవేదం గారు అన్నట్టు మన ఇతిహాసాలు గాని, మన పురాణాలు గాని, మన వేదాలు గాని మన జీవితానికి అప్నయించుకోకపోతే అవి ఉండేం లాభం కదా? సో ఆ లాభం ఏందా అనేది నా పర్స్పెక్టివ్ లో మీకు చెప్తా ఉంటా, అంటే మొత్తం అన్ని కాదు, అక్కడక్కడ నేర్కొచ్చిన పాయింట్లు కొన్ని మీకు చెప్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది వింటే లాస్ట్ 2 గంటల తర్వాత మీకు ఏమనిపిస్తారు అంటే, ఒకవేళ మీ మనవరాలో ఆర్ మీ కూతురో లేకపోతే మీ దోస్తులో వీళ్ళు వచ్చి అరే మనం ఎందుకు చేస్తాం మంగళగౌరీ వ్రతం, వై షుడ్ బి డూ దిస్ అనుకుంటే ఎవరన్నా అడిగితే యూ కెన్ పర్ఫెక్ట్లీ ఆన్సర్ ఇట్ అనమాట. సో అక్కడ నుండి అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్లే ముందు నాన్న దగ్గరకు పోవాలి కదా. సో సోమవారం దగ్గరకు వద్దాం. సో ప్రభాకర్ గారు అన్నట్టు ఒక దళం మనం శివునికి అర్పిస్తాం. ఈ దళం దానికి స్పెషాలిటీ ఏంది అని అంటే, మీరు దీని గురించి తెలుసుకోవాలంటే ముందు దేవరకథ తెలవాలి. ఆ దేవరకథ ఏంది అంటే శ్రావణ మాసం, ఐ మీన్ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎందుకు వచ్చింది, తెలుగు క్యాలెండర్ అంటే వై డు వి హ్యావ్ దిస్ తెలుగు క్యాలెండర్, హిందీ క్యాలెండర్, సారీ తమిళ క్యాలెండర్? అండ్ మనకు కాలర్ కాల్ చేస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు రేడియో సరబీ కాల్ చేశారు, మీరు ఆన్ ఉన్నారు. అయ్యి కరెక్ట్ చెప్పారండి. మీ పేరు సత్య గారు, మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య గారు. యా వింటా ఉండండి, ఇవాళ మనం శ్రావణ మాసం గురించి, శివయ్య గురించి, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ బ్రదర్ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుతా ఉన్నాం. సో స్టే ట్యూన్ థ్యాంక్ యూ. సో మనకు సత్య గారు ఆన్ ఎయిర్ లో చెప్పేశారు, బట్ స్టిల్ ఒకవేళ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే తెలుసుగా నంబర్ 9726361966. ఇందాక ఏడున్నా, ఓ యా శ్రావణ మాసం గురించి చెప్పాలి కదా, కొంచెం లెంత్ ఎక్కువైంది, మనం ఇప్పుడు ఒక పాట వినేసి వచ్చేద్దాం. దాని తర్వాత అసలు హౌ శ్రావణ మాసం ఇస్ అసోసియేటెడ్ టు ఫర్టైల్ ల్యాండ్స్, ఫర్టైల్ లైఫ్, ఫర్టైల్ జిందగీ, వీటన్నిటి గురించి మన పౌరాణికాలు ఏం చెప్పినాయి అది ఒకసారి మనం చూద్దాం అన్నమాట. ఎందుకంటే అది తెలుసుకుంటే నీకు ఫస్ట్ ఈ మంత్ యొక్క గ్రేట్నెస్ తెలుస్తుంది.

సో ఈ పాట లెక్కనే అన్ని సీజన్స్ మొత్తం చూపించిన మీరు అబ్జర్వ్ చేసిందా, లైక్ సమ్మర్ సీజన్ నుండి శీతాకాలం దాకా అన్ని కాలాలు చూపెట్టిండ్రు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాలాలు ఎట్లయితే పోతా ఉంటాయో మన మన మనిషి జిందగీ కూడా గట్లనే అవుతుంది. ఒక్కొక్కసారేమో ఎండకపోయి సమ్మర్ సీజన్ లెక్క ఇప్పుడు టెక్సాస్ వేడిలు లెక్క ఉంటాయి, ఒక్కొక్కసారేమో చల్లగా వర్షం పడి చల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారేమో నీళ్లు నీళ్లు ఉండి మొత్తం కొట్టుకపోతా ఉంటుంది. సో మన దాంట్లోపల ఏం చెప్తారు అని అంటే ప్రతి ఒక్క నెల, ప్రతి ఒక్క కాలం, ప్రతి ఒక్క సీజన్ ఇట్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు యువర్ లైఫ్. అది ఎట్లా అని మీరు అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్, మీరు ఒకవేళ ఇండియన్ సీజన్స్ ఫాలో అయితే ఇప్పుడు మాన్సూన్స్ అని అంటారు. సో వర్షాలు పడే కాలం, మన రైతులందరూ కూర్చొని ఇప్పుడు మెల్లగా కష్టపడి వీడ్స్ అన్నింటిని సమ్మర్ సీజన్ లో వీడ్స్ అన్నింటినీ తీసేసి క్రాప్స్ అంతా క్లియర్ చేసి మెల్లగా ల్యాండ్ ఫర్టైల్ అయ్యే టైంకి రెడీ ఉంటారు అనమాట. ఇట్లా సీడ్స్ వేసి బీజాలు వేసి హోపింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫైన్, వర్షాలు మంచిగా పడతాయి, సమృద్ధిగా ఉంటాం, సుజలాం సుఫలాం సస్యశ్యామలాం లెక్కుంటాం అని ఒక హోప్ తోటి ఇక్కడ మనకు మొదలైతుంది. ఏంది భక్తికి కూడా ఈ సీజన్ లోనే నువ్వు బీజాలు వేసుకోవాలరా చోటు, ఎందుకంటే చాతుర్మాస్యం అని ఒకటి ఉంటుంది మీకు గుర్తుందా, నాలుగు నెలలు విష్ణుమూర్తి యోగ నిద్రలు ఉంటాడు. యోగ నిద్ర అని అంటే మన లెక్క గురక పెట్టుకుని నిద్రపోవడు కాదు, యోగ నిద్ర అంటే అంతర్ముఖుడై మనం చూస్తా ఉంటాడు అనమాట. సో వన్ ఆఫ్ ది స్టార్టింగ్ పాయింట్ ఇస్ దిస్ మాసం. ఇక్కడ మీరు అరే మీరు అనొచ్చు అరే శివుడు అంటున్నాడు వీడు విష్ణు అంటున్నాడు వాట్ ఇస్ దిస్ డిఫరెన్స్ అని అంటే అదే నేను అనేది కూడా అదే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ లేదురా వావు అని చెప్పడమే. ఆ బీజాల గురించి గుర్తుపెట్టుకోండి, మనం ఒక పాట విన్నాక మళ్ళీ వద్దాం అన్నమాట.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: ఎస్ సార్.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆఫ్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
7: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
6: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
7: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కవా పరోటా కుర్మా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: I am welcome back. manchiya ardaganta maatladukuntu ardaganta ayipoyindi kada. So ippudu manam mellaga topic lo kelipodam. అంటే ఇప్పటిదాకనే ఇందాకనే వెళ్ళిపోయినాం. సో శ్రావణం అనేది శ్రవణ నక్షత్రం నుండి వచ్చింది. ఇందాక మనం చెప్పినాం కదా, ఒక బీజం, సీడ్, గది, ఇది అని. సో బయట బాహ్యమైన ప్రపంచంలో ఏం జరుగుతుంది అని అంటే, ఈ రైతులు ఉంటారు కదా, రైతులు మెల్లగా వరి, వాళ్ళకి నచ్చిన దాని పేరేమంటారు, దాని పేరేమంటారు బ్రో, ఫార్మింగ్ కి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫార్మింగ్ ని మన లైఫ్ లో ఎట్లా అలవరుచుకోవాలి అని అంటే, భక్తి బీజాలు అని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటా ఉంటారు కదా, ఈ భక్తి బీజాలను వేసే టైం ఏందిరా భయ్య అని అంటే ఈ నెల. హో, ఇంకోటి ఏంటి అని అంటే, మీరు భాగవతం చదివితే అందులో ఒక పాయింట్ ఉంటుంది, శ్రవణం మననం శృణవంతప అని ఒక ఫ్రేజ్ ఉంటుంది, దట్ స్టార్ట్స్ విత్ శ్రవణం. శ్రవణం అని అంటే ఇంకోటి సంస్కృతంలో వినడం గురించి. సో నువ్వు వింటే ఏమైతుంది అని అంటే, ఫస్ట్ నీకు జిజ్ఞాస పుడుతుంది. జిజ్ఞాస పుడితే ఏమైతుంది అని అంటే, నువ్వు మెల్లగా దాని పేరేమంటో ఆచరణకు దిగుతావు, రైట్? అంటే రీసెర్చ్ చేస్తావు. రీసెర్చ్ చేసినాక యూ టేక్ యాక్షన్. ఎట్ ది ఎండ్ నువ్వు యాక్షన్ చేసుకోవడానికి ఎర్లీ స్టెప్ ఏంట్రా అంటే శ్రవణం. అందుకని నీకేం చెప్తారు,

శ్రావణ సోమవారం రోజేమో శివుని గురించి రుద్రాభిషేకం చేసి నీకు రుద్రుని గురించి శివుని గురించి చెప్తారు. నెక్స్ట్ మంగళ గౌరి వ్రతం లోపల అమ్మ మీరు ఫస్ట్ ఇట్లా ఇట్లా అని పూజలు చేయించి నిన్ను అమ్మవారి సైడ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. శుక్రవారం రాగానే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని చెప్పి నీకు అటు ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే నీకు లిటరల్ గా శివ విష్ణు ఫ్యామిలీ రిలేటెడ్ అన్ని యాక్టివిటీస్ నిన్ను ఇంట్రడ్యూస్ చేసేస్తారు అన్నమాట. అయిపోయి అక్కడ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శ్రావణ మాసం ముందు పరిధిలోనే గురు పౌర్ణిమ ఎవరు వ్యాసుని గురించి, వ్యాసుడు ఎవరు మళ్ళా విష్ణువే కదా. ఇవన్నీ అక్కడక్కడిని తిరిగి నీకేంది అని అంటే మెల్లగా నీ మైండ్ లోపల ఇట్లా బీజాలు వేస్తున్నారు. పది వంద పది వెయ్యి వేస్తే కనీసం ఒక్క బీజం అని వచ్చి నీ లోపల మార్పు వస్తుందేమో అని ఒక ఆశ. బీజాలు అంటున్నాం కదా, ఒక పాట వినేసి వచ్చేద్దాం. అండ్ గైస్, నేను ఇందాక ఒక ప్రశ్న అడిగిన, శివుని మీద ఒక మూడు ఆకులు ఉండే ఒక పత్రం పెడతాం, వాట్ ఈస్ దట్ దళం కాల్డ్? ఒకవేళ తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726-36196.

ఇప్పుడు మనం శ్రవణ ఐ మీన్ శ్రావణ మాసం గురించి విన్నాం. అంటే ఇందాక గురు పూర్ణిమ అని అన్నాం కదా, అది ఆషాఢ మాసంలో వస్తుంది. అట్లా ఈ చాతుర్మాసం లోపల భాద్రపద ఆషాఢ శ్రావణ ఇంకేదో మాసం వస్తుంది. ఈ నాలుగు మాసాలు ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ చాతుర్మాసాలు. అండ్ మళ్ళొకసారి అడుగుతున్నా గైస్, చాతుర్మాసాల లోపల నాలుగో మాసం పేరేంది? బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో యు కెన్ కాల్ మీ 9726361966. నెక్స్ట్ క్వశ్చన్, జెన్జీ గాలు అడగొచ్చు ఎట్లా, మనం వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ మాసమ్స్ మంత్స్, మనం జూలై ఆగస్ట్ ఉంది కదా ఇదెందుకు, అండ్ వై షుడ్ వి వేకప్ ఎర్లీ, శివునికి ఎందుకు పూజ చేయాలి, శివుని కథలు ఎందుకు వినాలి, మా గౌరీ అమ్మ పాటలు ఎందుకు పాడాలి, ఇవన్నీ అడుగుతా ఉంటారు. అండ్ వై సో మెనీ ఆంటీస్ ఆర్ కమ్మింగ్ అట్లా ఇట్లా అని అడుగుతారు. నేను ఇందాక ఒక పాయింట్ అన్నా కదా, ఎర్లీ ఏజ్ లో పిల్లలకి ఏదైనా కథలు చెప్తే అది గట్టిగా నాటుకోబోతుంది, రైట్? అన్ఫార్చునేట్లీ నాలాంటి వాడు ఎవడని ఉన్నాడు అనుకో, సగం మందికి ఆ కథలు ఏందో కూడా తెలియదు. సో ఆ కథలు తెలియనప్పుడు నేనేం చెప్తా, ఏ మొక్కుకోరా మంచిగా అవుతుంది అని చెప్తా. దానివల్ల ఏమైతుంది, ఆ మొక్కుకుంటే మంచిగా అవుతుంది, నువ్వు చెప్తే నేనెందుకు వింటా అన్నట్టు తయారవుతారు పోరగాళ్ళు. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మెల్లగా వాళ్లకు చిన్న చిన్న కథల లెక్క ఇంట్రడ్యూస్ చేయాలి. ఎట్లా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, పిల్లలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, విపరీతంగా లొల్లి చేస్తారు. ఐ మీన్ దే మేక్ లాట్ ఆఫ్ నాయిస్. సో నువ్వు మస్తు లొల్లి చేసినప్పుడు నువ్వేమైనా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినావు అనుకో, యూ విల్ నాట్ అండర్స్టాండ్, రైట్? అప్పుడు నువ్వేం చేస్తావు, యూ విల్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్ టు మేక్ ఎవ్రీథింగ్ సైలెంట్. అంటే అంత గమ్మున అయ్యేదాకా నువ్వు ఆగుతావు. సో ఆ గమ్మున అయినాక నువ్వు ఏ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసినా వానికి క్లియర్ కట్ గా అర్థమైతుంది కదా. దీన్నే దక్షిణామూర్తి స్తోత్రం లోపల, దక్షిణామూర్తి లెక్క అంటే మౌనం వ్యాఖ్య అనుకుంటూ ఒక పాయింట్ ఉంటది కదా, సో ఆ నాయిస్ అంతా ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ శివ ఇస్ దక్షిణామూర్తి. సో ఇట్లా మనం మెల్లమెల్లగా కొంచెం కథలు చెప్పినామనుకో, వానికి ఏ గుణాలు అలవరుచుకోవాలి, ఏ కథలు వినాలి, ఎట్లా దేన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎట్లా దేన్ని వదిలేయాలి అని అర్థమవుతుంది. సో అక్కడి నుండి నీకు పుట్టిందే శ్రావణ సోమవారంలో శివునికి పూజ చేసే కథ. ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ అబౌట్ దక్షిణామూర్తి. మనం ఎప్పుడు చెప్తానే ఉంటాం ఆయన గురించి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, అవుట్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ వీఆర్ టేకింగ్ ఓన్లీ దట్ సైలెంట్ థింగ్ అనమాట. ఈ శ్రావణ మాసం అనగానే మీరు పొద్దున, అంటే ఇండియాలో పొద్దున్న వెళ్ళి అట్లా తిరగండి, చిట్ట చిట్ట చిట్ట అనుకుంటే ఇట్లా చిన్న చిన్న నీటి శబ్దాలు, ఐ మీన్ నీటి చుక్క శబ్దాలు వినబడతా ఉంటాయి. దానివల్ల ఏమైతుందా అని మీరు అనొచ్చు. ఫస్ట్ నీకు మనిషికి ఒక ప్రశాంతత వస్తుంది అనమాట. ఆ ప్రశాంతత వల్ల ఏమైతుంది, అఫ్ కోర్స్ యూ నో, రైట్? యూ కెన్ టేక్ ఆర్ మేక్ ప్రాపర్ డెసిషన్స్. ఇది గుర్తుపెట్టుకో, మనం మెల్లగా పోదాం వేరే దగ్గరికి.

0: సో దక్షిణామూర్తి స్తోత్రం అని ఇందాక అన్నాం కదా, దాంట్ లోపల పాయింట్ ఏంటి అని అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మొత్తం స్తోత్రం చదవమంటే నాకు కూడా రాదు, నాకు తెలిసింది అక్కడిక్కడ గూగుల్లో పట్టుకొని వచ్చి చెప్తా ఉన్నా. ఇక్కడ మీరు చూస్తే ఆయననేమో యంగ్ ఏజ్ లో ఉంటాడు, వీళ్ళందరు చుట్టూన్న పురుషులేమో ఓల్డ్ ఏజ్ ఉంటారు. ఆయన ఆన్సర్లు ఎట్లా చెప్తున్నారట అని అంటే గట్టి గట్టిగా అరుచుకుంటా వైట్ బోర్డ్ మీదనో బ్లాక్ బోర్డ్ మీదనో రాస్తలేడు ఆయన, జస్ట్ సైలెంట్ గా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నది. నేను ఇందాక ఒకటి చెప్పినా కదా, సో నువ్వు నీ పిల్లల మైండ్ ని కామ్ చేయాలి, అది ఎట్లా చేస్తావు, నువ్వు ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటావు. ఎట్ ది ఎండ్ ఏ పిల్లడైనా గమ్మును ఎప్పుడైతే, గమ్ము అంటే ఇప్పుడు కామ్ గా అల్లరి చేయకుండా ఉండాలని కాదు, వాడు ఎప్పుడు నువ్వు చెప్పేది వింటాడు అని అంటే వెన్ యు క్లియర్ అవుట్ ద నాయిస్ ఇన్ దేర్ మైండ్. పాయింట్ నెంబర్ వన్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు పిల్లల నుండి కొంచెం పైకి వద్దాం, లైక్ టీనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మామ్ ఐ హావ్ బీన్ ఇన్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, అది ఇది అది అని మాట్లాడతారు. ఈ టాక్సిక్ నేచర్ ని నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు, దీనికి శివపురాణం లోపల ఏం చెప్పిండ్రు అని అంటే యూ హ్యావ్ టు గో ఆల్ ద వే టు సాగర మథనం. సాగర మథనం అని ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మొత్తం పురాణికం లెక్క చెప్పగానే కట్టే కొట్టే తెచ్చే అన్నాడు చెప్తా. ఫస్ట్ థింగ్, దేవుళ్ళందరూ ఒక సైడ్ ఉంటారు, దయ్యాలందరూ ఐ మీన్ రాక్షసులందరూ ఒక సైడ్ ఉంటారు, అందరు చిలుకుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమృతం రావాలి. ఈ అమృతం వచ్చే ప్రాసెస్ లోపల ఫస్ట్ అమృతం రాదు, దుబ్బే అని అంటది. వాళ్ళకి ఏమొస్తుంది అంటే విజం వస్తుంది. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఏదైనా నీకు సగం సగం తెలిసి నువ్వు అప్పుడప్పుడే స్టార్ట్ చేసినావు అనుకో, ప్రతి ఒక్కటి నీకు టాక్సిన్ లెక్కనే కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తాం, మా చెడును చూసి వి గివ్ ఇట్ అప్, అసలు గివ్ అప్ కొట్టేస్తాం. అంటే లిటరలీ నీకే కాదు, నా నేను కూడా చెప్పుకుంటున్నా. సో నువ్వు ఇనీషియల్ స్టేజెస్ లో ఏది ఉన్నా నీకు అది కష్టంగానే ఉంటుంది. అంటే ఇక్కడ విషం అని అంటే యూ షుడెంట్ టేక్ ఇట్ యాజ్ అ డైరెక్ట్ విషం. ఇక్కడ విషం అంటే ఏంది అని అంటే ఎనీథింగ్ నెగటివ్. నీకు ఫస్ట్ దెబ్బలు తాకుతాయి, నీకు ఓపిక పోతుంది, నువ్వు తిట్లు తింటావు, వాడు వీడు వచ్చి నిన్ను డిస్కరేజ్ చేస్తా ఉంటాడు, ఎందుకు రాగింది ఏదన్నా ఏదన్నా నువ్వు కష్టపడినప్పుడు. సో నువ్వేమనుకుంటావు, అరే వీడు చెప్పేది కరెక్ట్ అని చెప్పి గివప్ కొడతావు. ఇప్పుడు నువ్వు శివుని దగ్గర నీలకంఠం అని ఒక ఆయన ఉంటాడు, నీలకంఠం అనుకుంటా ఆయన వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్తాడు అని అంటే, అరే ఎవడన్నా తిట్టినా లైట్ తీసుకో, పొగిడినా లైట్ తీసుకో, నీ పని ఏంది నెగటివ్ అన్నాడా తీసుకో, యూ టేక్ ఇట్ కంప్లీట్ గా తీసుకో, ఒక్క చుక్క కూడా వదలకు. బట్ అది నువ్వు మింగకు. సో అటు కాకుండా ఇటు కాకుండా నువ్వు తీసుకుని యూ హావ్ టు కంటిన్యూ టు వర్క్. మీరు అందుకని అబ్జర్వ్ చేయండి, సాగర మతనం లోపల అందరూ భయపడి అసలు ఎవరు తీసుకుంటారు విషయం అని అంటే శివుడు వచ్చి మేహూనా అని చెప్పి ఆయన తీసుకుంటాడు. కరడం లోపల దాని పేరేమంట, గరళం లోపల ఆయనే స్టోర్ చేసుకుంటాడు. అక్కడి నుండి ఆయనకు నీలకంఠ అని వచ్చింది. ఇప్పుడు మీరు అడగొచ్చు, దీనివల్ల నాకేమొస్తుందిరా అని అంటే, ఫస్ట్ థింగ్, నీ ఆఫీస్ లో ఏమైనా లొల్లిలు అయినాయి అనుకో, ఆడనే వదిలే. దట్ ఈస్ ద టాక్సిన్ విచ్ యూ హ్యావ్ సీన్ ఆఫీస్. నీ పోరగాల మీద చూపెట్టినావు అనుకో, వాడు పోయి వాన్ దోస్తుల మీద చూపిస్తాడు. సో ఆ చైన్ ఆఫ్ టాక్సిసిటీ కంటిన్యూ అవుతుంది అట్లా. సో ఇందాకేదో అన్నా, యప్, ఈ పాయింట్ గుర్తు పెట్టుకో, దిస్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ శివ దట్ ఈస్ అసోసియేటెడ్ టు అదేమంటారు మన శ్రావణ మాసం. నీకు అందుకనే నీకు నువ్వు ఒక్కసారి ఆ బిల్వపత్రం పట్టుకొని నువ్వు శివునికి అది చేసినప్పుడు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శివ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే శివుడు అంటే కేవలం మంచులో కూర్చొని పామును నెత్తి మీద పెట్టుకొని నీళ్లు పోసుకొని చిరాభస్మం రాసుకొని ఉండడు, అందులోపల మస్తు కథలు ఉన్నాయన్నమాట. కొంచెం ఎంత ఎక్కువైంది, ఈ పాట వినేసి వచ్చేయండి, విచ్ ఇస్ అబౌట్ గరళకంఠ.
1: రుద్రా వీరభద్ర కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం, నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. రుద్ర, ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను చిక్కు.

0: ఇందాక ఎవరో కాల్ చేసి తిడతా ఉండే, అంటే ఇక తిట్టేపాటి ఏంటి శివుని గురించి అట్లా అని. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, చాగంటి వారు శివపురాణం ఎక్స్ప్లెయిన్ చేస్తూ హీ గేవ్ యు ది కాంటెక్స్ట్ ఆఫ్ 63 నయనార్స్ అనమాట. 63 నయనార్స్ ఎందులో ఉంటది అని మీకు తెలిస్తే, పెరియ పురాణం అని ఒకటి ఉంటుంది భయ్, శివుల అంటే శివుని గురించి కొలిచే శైవులందరూ దాన్ని కూడా ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ శివపురాణం కొలుస్తూ ఉంటారు. మీరు అడగొచ్చు అరే మాకేమొస్తుందరా ఈ పెరియ పురాణంకి తమిళ వాళ్ళది వింటే అని మీరు అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్, పెరియ పురాణం లోపల 63 మంది గురించి వాళ్ళ జర్నీస్ ఉంటాయి. దాంట్లో దగ్గర దగ్గర 4000 ఉంటాయి, ఐ మీన్ వర్సెస్ అట్లాంటివి వాళ్ళ కథల గురించి. అంటే ప్రతి ఒక్క, ఇప్పుడు మీరు చేతికున్న 5000 ఒక్కసారి చూసుకోండి, 5000 5 తీర్లు ఉన్నాయి కదా. సో ప్రతి మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగు ఉంటాడు. సో వానికి ఎంత అర్థమైతుందో వాని స్టేజ్ బట్టి ఉంటాడు, అంటే వాని స్పిరిచువల్ స్టేజ్ బట్టి. సో అందరు ఒకటే విధంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వానికి మంత్రాలు రావు, వేదాలు రావు, ఏం రావు. ఇప్పుడు వాని శివుడు ఆరాధి, ఐ మీన్ దాని ఏమంటారు, శివుడు వాని దగ్గరకు తీయడా, అట్లా తీయడు అని అంటే ఇక మనకు వేరే వాళ్ళకి తేడా లేదు. మనం ఆయన ఏమో జగతప్పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అన్నప్పుడు నాకు నీకు నాకు వేదాలు రావయ్యా అని అంటే హెచ్చిచ్చి నువ్వు నా కొడుకు కాదని అన్నాడు కదా. సో నిన్ను ఇంకా దగ్గర తీస్తాడు, ఎట్లా తీస్తాడు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కన్నప్ప కథ. అట్లా ఒక్కొక్కలం ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క స్టేజ్లు ఉంటాం. ఒకడు పోయి తిడతా ఉంటాడు, ఏ నీకు తెలియలేదా, ఒక ఆయన నాకు ఆయన పేరు గుర్తుకులేదు, ఆయన పోయి ప్రతిరోజు పోయి శివుడి మీద బండలేసి తిడతా ఉండే, అసలు నువ్వు దేవుణ్వా, నీ శివ నీకు అసలు ఏముంది, ఇట్లా ఇట్లా అనుకుంటా అంటారు. గుక్కిల్లారో నాకు ఎగ్జాక్ట్ కథ పేరు గుర్తుకులేదు. సో అట్లా తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన నోచుకోలేదు అంటే ఆయన నోచుకున్నారు. ఇంకొక ఆయన పోయి పెళ్ళం పిల్లలకు అన్నం పెట్టకుండా దాని పేరేమంటారు, నేను శివునికి సుగంధిం సుగంధిం అని చెప్పి పర్ఫ్యూమ్ బాటిల్ కొట్టుకుపోయి ఆయన కూడా పర్ఫ్యూమ్, ఐ మీన్ పర్ఫ్యూమ్ బాటిల్ అంటే పర్ఫ్యూమ్ బాటిల్ కాదు సారీ, దాని పేరేమంటారు, క్యాంఫర్, అది తీసుకుపోయి శివునికి ఇస్తా శివునికి ఇస్తా అని చెప్పి మొత్తం పెళ్ళం పిల్లల్ని లైట్ తీసుకుంటాడు. ఆయన కూడా ఈయన కాపాడండు, ఆయనని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని విలందని కాపాడండు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ద ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి. ఇప్పుడు మీరు అడగొచ్చు కలియుగంలో యుఎస్ లో ఎట్లా.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
8: అమ్మా, సాటర్డే మూవీ?
7: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
8: ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక.
7: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
9: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
10: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
12: సో గైస్, వెల్కమ్ బ్యాక్. రెండో ఆర్ మూడో ప్రశ్న, దీని పేరేమంటారు, పెరియ పురాణం అనే శివపురాణంలో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, దాని లోపల ఎవరి గురించి ఉంటుంది? నేను ఇందాక చెప్పిన, బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో, యూ కెన్ కాల్ మీ అట్ 9726361966. పెరియ పురాణం ఈజ్ అబౌట్ హూమ్, ఎవరి గురించి ఈ పెరియ పురాణం రాసిండ్రు? ఇప్పటికైతే మనం ఇందాక చాలాసేపు మాట్లాడినాం, ఒక పాట వినేసి వచ్చేద్దాం.
13: కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు నిరింగితి, ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి, బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొతుట విభూతి ధరించితి, అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచుమడి వస్త్రంబులు కట్టితి, మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితినెవ్వరు చూడని లింగం, నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆది తేజమగు ఐక్యలింగం, పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివ.

ఎస్. ఇప్పుడు నేను నెక్స్ట్ కంటిన్యూ చేసే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతా. తమిళనాడులో చిదంబరం అని ఒక ప్లేస్ ఉంటది, ఆ చిదంబరంలో ఉండే శివుని పేరేంటి? ఒకవేళ చాలా సింపుల్ క్వశ్చన్, చిన్నప్పుడు హింట్ కూడా ఇచ్చేస్తున్నా, చిన్నప్పుడు మనకు ఒక పెన్సిల్ ఉంటుండే ఆ పేరు మీద. సో చిదంబరంలో ఉన్న శివుని పేరు ఏంటి? ఒకవేళ తెలిస్తే తెలుసుగా నంబర్ 9726361966. ఇది ఎందుకు అడిగానంటే, ఇందాక మనం ఒక పాయింట్ అన్నాం కదా, కలియుగం లోపల ఇవన్నీ తెలుసుకుంటే ఏం లాభం నాకు, అసలు ఎట్లా యూజ్ అవుతుంది ఇవన్నీ, ఈ ఆస్పెక్ట్స్ అన్ని? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ప్రతి ఒక్కటి ఇట్లా చేంజ్ అవుతా ఉంటది. ఒకడేమో దాని పేరు ఏమంటారు, మోసాలు చేస్తా ఉంటాడు, ఒకడేమో కిందికి దొక్కుతా ఉంటాడు, ఇంకోడేమో ఇంకో లెక్క చేస్తాడు. సో నేను ఎట్లా బయటకు వచ్చేది? నేను ఇప్పుడు ఒకవేళ అమాయకుని లెక్క ఉన్నాను అనుకో, నేను ఏసు వాడు దొప్పుతాడు. సో వాట్ కెన్ ఐ డూ అని మీకు ఒక ప్రశ్న ఉంటుంది, రైట్? సో అందుకని మీకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాడు. ఇందాక అడిగినా కదా, ఆ విగ్రహం ఒక రూపకంగా ఒక షేప్ లో ఉంటుంది, దాని వెనకాల తత్వం ఏంద్రా భయ్య అని అంటే, నువ్వు చేయాల్సిన నైమిత్తిక కర్మలు. నైమిత్తిక కర్మ, వ్యవహారిక కర్మ అని రెండు మూడు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి వ్యవహారిక కర్మ, విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ స్టడీస్, విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ దాని పేరు ఏమంటారు, వర్క్, నీ ఫ్యామిలీకి చూసుకునే రెస్పాన్సిబిలిటీస్, అవన్నీ చూసుకుంటా ఉండాలి. యూ షుడెంట్ స్టాప్ ఇట్. ఎందుకంటే నువ్వు ఆపినావు అనుకో, నీ గృహస్థాశ్రమ ధర్మం అంటే నీ సిస్టమ్, నీ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉంటో అది సిస్టమ్ ఫాడదేంగే అయిపోతుంది అనమాట. సో అందుకని నువ్వు అది చూసుకుంటూనే నైమిత్తిక అంటే ఇవేమి నన్ను ఏం ఎఫెక్ట్ చెయ్యొద్దు అని చెప్పి నువ్వు పూజలు చేస్తూ ఉంటావు. పూజలు యాజ్ ఇన్ కొంతమంది రుద్రం చేస్తారు, కొంతమంది నమాజ్ చేస్తారు, కొంతమంది ఇంకేదో చేస్తారు, ఇంకొంతమంది అభిషేకాలు చేస్తారు, కొంతమంది జపాలు చేస్తారు. ఎట్ ది ఎండ్ వాళ్ళది ఏంది అని అంటే ఇంటెన్షన్, నథింగ్ షుడ్ ఎఫెక్ట్ మీ, నన్ను ఏదైతే ఎఫెక్ట్ నెగటివ్ గా నన్ను ఏం ఎఫెక్ట్ చేయొద్దు, పాజిటివ్ ఏమన్నా వచ్చినా కూడా నేను నెత్తికెక్కద్దు, అది నా నెత్తికెక్కద్దు. దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది పూజాస్ అనమాట. ఇది నీకు ఇది ఎట్లా ఎవరు చూసుకుంటారు ఇట్లా అనంటే, ఈ ఆస్పెక్ట్ లో నటరాజు చూసుకుంటాడు. నీకు ఆన్సర్ నేను చెప్పిన, సారీ, నటరాజు చూసుకుంటాడు. ఈ నటరాజు ఏం చేస్తారు, ఆ పేరులోనే ఉంది కదా నటన. నటన అంటే లైక్ సినిమాలు కాదు, తమ్ముడు ఎలా చూస్తావు అట్లని కాదు. నటన అనంటే వీ హ్యావ్ వేరియస్ రూల్స్ ఇన్ అవర్ లైఫ్. ఒకటి, నేను ఫస్ట్ ఒక కొడుకుని, తర్వాత ఒక తమ్ముడిని, తర్వాత ఒక అన్నని, తర్వాత ఒక ఎక్స్వైజెడ్ ని, తర్వాత దోస్తు గారిని, తర్వాత ఎక్స్వైజెడ్ ని, తర్వాత తండ్రిని, తర్వాత ఇంకో ఎక్స్వైజెడ్ ని, తర్వాత తాతని, గిన్నుంటాయి అనమాట. సో నేను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా ఉండాలి. ఇప్పుడు తాత లెక్క ఉండేటోడు తమ్ముని లెక్క ఉండడు అనుకో, ఏం తేడా రాయుడు అని అనుకుంటాడు. సో ఏ రోల్ కి ఏం సెట్ అవుతుంది ఆ పర్టిక్యులర్ టైం కి, కాలధర్మం, ఇంకా ఇంకోటి ఏదో ఉంటది బై, కాలధర్మం అండ్ స్థలధర్మం, యా ఈ మూడు నాలుగు రకాల ధర్మాలు ఉంటాయి, దానికి తగ్గట్టు నేను ఎట్లా వ్యవహరించాలి అని తెలుసుకోవడమే నటరాజు. సో మీరు ఒక్కసారి శివపురాణంలోకి వెళ్తే నటరాజు గురించి ఇన్ డీటెయిల్ ఉంటది, దాన్నే మనకు చిదంబర రహస్యం, దానికి కూడా లింక్ ఉంటది. ఇప్పుడు మనకు అది చెప్పే టైం లేదు. ఇంకా ఇంకా క్లియర్ కట్ గా అర్థం కావాలి అంటే, ఈ నటరాజు తత్వం గురించి గో అండ్ రీడ్ మహాభారతం. మహాభారతం లోపల అర్జునుడు యుద్దానికి వెళ్లే ముందు పాశుపతాస్త్రం కొరకు, శివుని కొరకు పూజ చేస్తాడు. ఆ పూజ చేసినప్పుడు పాశుపతి లెక్క వచ్చి ఆయన అర్జునునికి ఏం టీచ్ చేస్తాడు అది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మళ్ళా మహాభారతం చదవాలి, చూడడం కాదు. సినిమాలలో ఇవన్నీ చూపెట్టారు తమ్ముడు, సో నువ్వు చదవాలి కదన్నమాట. సో ఈ నటరాజు వెనకాల గింతుంది, గింత ఎసెన్స్ ఉంటది. మనం మళ్ళీ ఎప్పుడన్నా కూర్చొని ఈయన గురించి మాట్లాడదాం. ఇప్పటికైతే ఈ పాట విని వచ్చేద్దాం.

సో ఇట్లా శివునిలో వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో మనం శ్రావణ సోమవారం అయిపోగొట్టినాం, మెల్లగా మన అమ్మ దగ్గరకు వద్దాం. అంటే అమ్మ దగ్గరకనంటే ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడాలంటే ఇవి ఇవి అని మాటలు రావు, సరిపోవు కూడా. అసలు అంటే మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో చూస్తా ఉండే లైక్ వై షుడ్ ఉమెన్ డూ మంగళ గౌరీ వ్రతం, వాట్ ఈస్ ఆల్ దిస్ పెట్రియార్కీ అనుకుంటా అంటా ఉండే. అంటే ఇది చాలా క్లిష్టమైన అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ మోస్ట్ ఆఫ్ అవర్ జనరేషన్ కిడ్స్ ఆర్ పీపుల్ షుడ్ నో. ఎందుకు మనం అందరం తెలుసుకోవాలి దీని గురించి అని అంటే, దీన్ని చాలా మంది చాలా రకాలుగా డిస్టార్ట్ చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారన్నమాట. ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే, అంటే నేను రీల్ లో చూసింది చెప్తున్నా, ఆ అమ్మాయి ఉండి ఆమె ఎవరో ఉండి ఇట్లా దీని పేరు ఏమంటారు, శివపురాణంలో మంగళ గౌరీ వ్రతం చేయమని శివుడు చెప్పిండ్రు అన్నట్టు అంటా ఉండే. సో ఫస్ట్లీ మంగళ గౌరీ వ్రతం గురించి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది, రకరకాల పురాణాల లోపల రకరకాలుగా ఉంటది అనమాట. సో ఒకటే తీసుకొని చెప్పినాం అనుకో, నీకు సగమే తెలుసు అన్నమాట, సగం కూడా కాదు, పావువంతు తెలుసు అనమాట. నీకు అందు లోపల పద్మ పురాణం ఉంటది, బ్రహ్మాండ పురాణం ఉంటది, లలితోపాఖ్యానం ఉంటది, లలిత సహస్రనామాల గురించి ఉంటది, ఇట్లా గిన్ని రకాలు ఉంటాయి. సో నువ్వు ఒక్క పర్స్పెక్టివ్ చూసి ఎస్ ఇది తప్పు అని అన్నావు అనుకో, నీకు మొత్తం అర్థం కాలేదు అనమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అమ్మతత్వం గురించి. అంటే నేనేమంటారు మీరు అడగచ్చు, హూ ఆర్ యూ, కోణహేరేతు అని మీరు అనొచ్చు, ఐ నో, బట్ నాకు అర్థమైన పర్స్పెక్టివ్ మీ ముందు పెడుతున్నా. ఒకవేళ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ. ఇప్పుడు మన పెద్దోళ్ళు ఎట్లా చెప్తారు అని అంటే, ప్రతి పెళ్ళైన స్త్రీ ఆర్ పెళ్లి కాబోయే స్త్రీ పోయి పూజ చేస్తే మంచి మొగుడు వస్తాడు, గింతే గిది చెప్తారు. లేకపోతే ఇంకెట్లా చెప్తారు అని అంటే, మా అత్తగారు చెప్పారండి, మా అత్తగారు చెప్పేసి ఇలా తన హస్బెండ్ గురించి ఆమె మంచిగా అవుతుంది అని కొంతమంది అమ్మాయిలు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్లీ మీరు ఫస్ట్ మంగళ గౌరీ అనే దాని గురించి అర్థం చేసుకోవాలి అని అంటే, ఏడదాకా పోవాలి మీరు అని అంటే, మణిదీప వర్ణన ఒకటి ఉంటది. దాంట్ లోపల ఎట్లా అంటే, హౌ అమ్మవారి సామ్రాజ్యం ఎట్లుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అమ్మవారి సామ్రాజ్యం లోపల లైక్ మీరు వండర్ ఉమెన్ చూసింది కదా, ఒక కింగ్డమ్ మొత్తంలో ఓన్లీ ఉమెనే రూలర్స్, ఉమెనే పీపుల్, ఇట్లని వాళ్లే ఉంటారు అట్లా అని. సో అట్లా ఉంటారు అనమాట. సో ఇంకా డీటెయిల్కి వెళ్లే ముందు మనం ఒక పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత కేర్ఫుల్ గా మాట్లాడదాం, ఎందుకంటే నోరు జారింది అనుకో చెప్పులు చీపుర్లు మీద పడతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఈ పాట అయిపోయినాక మాట్లాడుదాం.

ఎస్, మనకు సుపరిచితమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏది ఏటి అని అంటే రామాయణం. మనం ఏది చెప్పినా రాముడి గురించి సీతమ్మ గురించి చెప్పండి అది కంప్లీట్ కాదు. ఇప్పుడు మనం మెల్లగా మంగళగౌరి తత్వం గురించి సీతమ్మ దగ్గరికి వెళ్దాం. సీతమ్మ రామునితోటి ఒక దగ్గర మాట్లాడతారు ఏంటి. సో బిఫోర్ గోయింగ్ టు ద స్టోరీ ఫస్ట్ ఐ హావ్ టు మేక్ ఎ పాయింట్ రైట్. ఫస్ట్లీ ఈ గౌరీతత్వం వెనకాల ఏంది అని అంటే ఇంట్లో మగవాడు ఉంటే, మగవాడు అంటే హస్బెండ్ అనే కాదు, కొడుకు తమ్ముడు అన్న, ఇన్ఫాక్ట్ రామాయణం పరంగా చెప్తే భామ్మరిది, వీళ్ళందరినీ తన పిల్లల లెక్క చూసుకుని, మామయ్య తండ్రి పిల్లల లెక్క చూసుకుని వాళ్ళందరినీ సరిదిద్దే క్రమం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ మంగళ గౌరీ. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. మీకు అర్థమైంది కదా నేను చెప్పి మళ్ళీ చెప్తున్నా. సో ఇంట్లోపల చుట్టూ మగేదవాళ్ళు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, మేమందరం తప్పు గతి తప్పుతుంటే అరే మీరు చేసే తప్పురా అని చెప్పి గౌరీ లెక్క అంటే పార్వతి లెక్క కరెక్ట్ దారిలో పెట్టే తత్వం ఏదైతే ఉంటుందో అది మంగళ గౌరీ. ఇది పాయింట్ నెంబర్ వన్, యూ హావ్ టు అండర్స్టాండ్. దీన్ని మనోళ్ళు ఆ ఆస్పెక్ట్ లాన్ని పక్కకు పెట్టి అయ్యో మీరు పూజ చేస్తే మీ మగవాడు మంచిగా ఉంటాడండి అక్కడ వరకే పట్టుకున్నారు. కరెక్ట్ చేయాల్సిన ఆస్పెక్ట్ పక్కకు పెట్టేసిండ్రు. మనం స్టార్టింగ్ లో ఒక పాయింట్ అన్నాం కదా భక్తి బీజాలు ఇదే నెలలో వాడతాయి అట్లా గిట్లా అని. ఎట్లా అని అంటే నువ్వు నీ ఫ్యామిలీ మంచిగా ఉండాలంటే మంచి గుణాలు వాళ్ళు అలవర్చుకోవాలి. ఏ ఫ్యామిలీ అయినా మంచిగా ఎట్లుంటది భయ్, మంచి గుణాలు ఉంటేనే కదా. సో ఆ మంచి గుణాలకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? అఫ్ కోర్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ సిస్టర్ యాజ్ ఎ వైఫ్ నీ రెస్పాన్సిబిలిటీ కూడా, యూ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే నీకు ఫస్ట్ నేను లలితోపాఖ్యానం అని అన్నా కదా, సృష్టి మొత్తానికి ఎవరున్నారు రా భయ్ అని అంటే ఫస్ట్ శక్తి వచ్చినాకనే శివ లోపల చలనం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. దీని తర్వాత మనం మన రామాయణం ఎగ్జాంపుల్ హౌ సీతమ్మ రాముణ్ణి ధర్మం ఫైడ్ ఎట్లా నడిపించిందో చూద్దాం.

ఎగ్జాక్ట్లీ ఆ ధరణి తేజం పెళ్లి చేసుకుని రాముణ్ణి పెళ్లి చేసుకుని దీని పేరు ఏమంటారు అయోధ్యకు వచ్చేసింది. బై ద వే హనుమంతరావు గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. హీ కాల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ టొరంటో. కాల్ చేసి ఏమన్నారంటే, నానా ప్రతి ఒక్క స్త్రీలో సమానత్వాన్ని చూసి ఒక అమ్మవారి తత్వాన్ని దాని పేరు ఏమంటారు ఇంప్లిమెంట్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ మంగళ గౌరీ వ్రతం. సో ఇది ఎంతైతే ఆడవాళ్లకు ఉంటుందో అంతే లెవెల్ మగవారికి కూడా వర్తిస్తుంది అదనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంతరావు గారు, ఇట్ మీన్స్ ఎ లాట్. మీరు ఆడ నుండి ఫోన్ లేపి కాల్ చేసి నా మాట విన్నారు అని అంటే అక్కడనే జన్మధన్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడబోయేది ఈ ఎపిసోడ్ గురించి, సో మన రాముని తల్లి. సో గైస్, ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే, రాముణ్ణి 14 ఏళ్ల వనవాసంకి వెళ్ళమని చెప్పింది ఎవరు? ఒకవేళ మీకు తెలిస్తే

0: isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో సపోర్ట్ చేస్తారు.
3: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: సో సీతమ్మ రాముని తోటి అంటది. కంటిన్యూయింగ్ టు ద టాపిక్, నేను ఇందాక ఒక ప్రశ్న అడిగిన ఏంటి అంటే, రాముణ్ణి అడవులలోకి వెళ్ళమని చెప్పింది ఎవరు? అది ప్రశ్న. సో అది వెళ్ళమని చెప్పినప్పుడు పాపం రాముడు ఏంది, అమాయకుడు. సరే అమ్మ, మీరు ఎట్లా చెప్తే అట్లా నాన్నగారు చెప్పారు కదా, సో డెఫినెట్లీ ఆయన పితృవాక్య పరిపాలన అని చెప్పి ఆయన వెళ్తారు. వెళ్లి ఆయన ఏం చెప్తాడు, అప్పటి వరకు ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి, ఇక అమ్మ సీత, నేను అమ్మ సీత అంటున్నాను, సీత నేను వెళ్లే టైం అయింది, ఐ హావ్ టు గో అని అంటే, ఎక్కడికి? చాయ్ తాగడానిక? నేను కూడా వస్తాను అని అంటే, హే లేదు, నేను జస్ట్ అట్లా వనవాసానికి వెళ్తున్నా, 14 నెలలు తిరిగి వచ్చేస్తాను, ఉండు ఇక్కడ చిల్ అయిపో, ఇక్కడే ఉండు అని అంటారు. సింపుల్ గా వేస్తాడు మనోడు, ఎక్కువ ఆలోచించాడు. పాపం మీకేం కష్టం కావద్దని చెప్పి నేను ఇక అన్ని బంగారాలు, చీరలు, అవన్నీ ఏదైతే కావాలో అవన్నీ చేస్తా, యు రూల్ అన్నట్టు అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె ఉండి సీరియస్ అవుతారు. సీతమ్మ సీరియస్ అయిన విషయం అప్పటి వరకు ఎవరికి తెలియదు. సో ఎట్లా మాట్లాడుతుంది అని అంటే, గిదా నీ గుణం, గిదా నీ ధర్మం, గిదా నీ ఇక్ష్వాకు కులం అన్నట్టు లైక్ ఒక బీభత్సమైన డైలాగ్ కొడుతుంది. ఏంది అని అంటే, నిన్ను నమ్మి ఒక స్త్రీ పెళ్లి చేసుకుని వచ్చింది, నువ్వు ఇప్పుడు ఆమెను వదిలేసి పోతా అంటావా? ఈయనకు లైక్ లిటరల్ గా మళ్ళా తిరిగి ఆన్సర్ చేసే స్కోప్ కూడా ఉండదు. అప్పుడు రామునికి ఆమె లోపల సీత కాదు, శక్తి కనబడుతుంది. శక్తి కనబడి, అమ్మ సరే తల్లి, నువ్వు నాతోటి వచ్చేయి, ఇట్స్ ఓకే, నువ్వు అందరినీ మాటలంటే నాకే ఎయిర్పోర్ట్ చేస్తుంది అని చెప్పి అంటది. ఆమె ఏం మాటలంటది అని అంటే, ఫస్ట్ ది నమ్మకం, నేను నిన్ను నమ్మి వచ్చిన, నువ్వు ఇక్కడ వదిలేస్తే ఫస్ట్ ఆ నమ్మకం బిస్కెట్ అయిపోయింది. సెకండ్ థింగ్ ధర్మం, పత్ని యొక్క రక్షణ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే హస్బెండ్ ది. నువ్వు అది నాకు ఇస్తలేవు, నువ్వు అది నాకు ఇవ్వండి, నువ్వు అసలు మొగని పెట్టలేవు అని లిటరల్లీ గిదే అంటావు అనమాట. సో జనకుడు నిన్ను ఏదో తోపుతురు అని అనుకుని నాకు ఇచ్చిండ్రు, నువ్వేమో గిట్లా మాట్లాడుతున్నావు ఏంది అన్నట్టు అంటే రాముడు దగ్గర వరకు పోతాడు. అప్పటి వరకు అంటే సీతమ్మ ఓన్లీ అమాయకురాలు ఇట్లా అన్నట్టు అనుకుని ఒక్కసారి ఆ మాట

అనగానే ఆయన ధర్మం ఆయన గుర్తొచ్చి ఇట్స్ ఓకే సీతమ్మ లెట్స్ గో మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. ఇది రా వాల్మీకి రామాయణంలో చదివినప్పుడు యు హ్యావ్ టు లిటరలీ సీ దిస్. అంటే నేను ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మంగళగౌరి మంగళగౌరి అని అంటే జస్ట్ అక్షింతలు జల్లి కాలగండం పెట్టి పసుపు పారాన్ని రాసుకుని కుంకుమ పెట్టే గది కాదు. ఒకవేళ అవసరం అయితే రెండు బెల్ట్ దెబ్బలు కొట్టి కూడా నిన్ను సెట్ చేస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ కొట్టిందని కాదు బట్ తప్పుదారిలో వెళ్తే కరెక్ట్ చేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. ఇట్లా నీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే దక్ష మహాయజ్ఞ ఐ మీన్ దక్షుడు నిరీశ్వర యాగం చేసినప్పుడు ఆమె ఫస్ట్ వేడుకుంటది ఎవరు సత్యమ్మ వాళ్ళ నాయనని వేడుకుంటా ఉంటది. నాన్న మీరు చేసే తప్పు శివుడు లేకుండా ఎట్లయితది అట్లా ఇట్లా అని అంటే ఆయన వినడు ఏ నువ్వెవరు నాకు చెప్ప నీకి అని ఫస్ట్ అయితే పాట వినేసి వచ్చేయండి. దాని తర్వాత మనం అక్కడికి కూడా వెళ్దాం.

సో ఇంకోటి ఏంది అని అంటే అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హౌ దిస్ మంగళ గౌరీ వ్రతం హాస్ లిటరల్లీ షేప్ సర్టెన్ కమ్యూనిటీస్. మీరు ఎట్లా అంటే ఒక సెట్ ఆఫ్ ఉమెన్ కలిగి, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మంగళగౌరి వ్రతానికి నా కులం ఉండదు, నా గోత్రం ఉండదు, ఎవరైనా ఎవరితోటైనా అమ్మవారిని వాళ్ళ లోపల చూసి వాళ్ళకి దండం పెట్టి వాళ్లకు రెస్పెక్టివ్ రిచువల్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక బ్యూటిఫుల్ దాని పేరు ఏమంటారు, సెట్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. అవి ఎట్లా అంటే ఇక లైఫ్ లాంగ్ అవుతాయి. లైక్ వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకున్నా అయ్యో సీత గారు మీరా, అయ్యో రాధా గారు మీరా, అయ్యో పార్వతి గారు మీరా అని చెప్పి వాళ్ళదోళ్ళు ఒక పెద్ద కమ్యూనిటీ ఏర్పరచుకుంటారు. ఆ కమ్యూనిటీ ఏర్పరచుకుంటే ఏమైతుంది, వాళ్ళు మంచి చెడులు చెప్పుకుంటారు. అంటే మీకు తెలుసు కదా అమ్మలక్కల మాటలని, అమ్మలక్కల మాటల లోపల మొత్తం ఆ కమ్యూనిటీ మొత్తం ఎట్లా నడుస్తున్నదో దాని గురించి డిసైడ్ అవుతారు. పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, పిల్లలు ఏమేమి గుణాలు చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా మార్చాలి, అసలు వీళ్ళని ఎట్లా సరైన దారిలో పెట్టాలి. యు వోంట్ బిలీవ్ గిన్నీ లైక్ లిటరల్ ఒక ఊరు మొత్తం షేప్ అయ్యేది ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ లోనే. మీకు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీకు అంత నమ్మకం లేదు అని అంటే ఒక్కసారి ఏదైనా పండగ అయ్యేటప్పుడు అవ్వాల దగ్గర పోయి కూర్చోండి, అవ్వాల దగ్గర పోయి కూర్చో, అంటే మీరు ఒకవేళ తెలంగాణ ఏరియాలో అయితే మంచిగా సుట్ట పెట్టుకుని ఏందే పొల్లా మంచిగా ఉన్నావా అని అని చెప్పి వాళ్ళు సుట్ట కొట్టుకుంటా పసుపు రాసుకుంటా, అంటే అందరు ఇట్లా చేయాలని నేను అనట్లే, బట్ తెలంగాణ ఊర్లలో అయితే గివ్ అవుతా ఉంటది మంగళ గౌరీ వ్రతంలో. మీ పోరగాడు ఏమంటున్నాడు అంతా మంచిదేనా, వానికి స్నానం చేయలేదట గదట గీదట అని చెప్పి వాళ్ళు ఏ లెవెల్ డీటెయిలింగ్ పోతారు అని అంటే పీక్ డీటెయిలింగ్ అంటారు కదా. నీ పోరగాని హెల్త్ దగ్గర నుండి నీ వాడిని మునిమనుమని లైఫ్ దాకా మొత్తం ముచ్చట్లు పెడతారు అన్నమాట. అండ్ ఇన్ రోజ్ ముచ్చట్లు మంచి మంచి లైఫ్ అడ్వైజర్లు కూడా వస్తాయి. ఒకవేళ వాళ్ళు చదువుకుంటున్నారా, గట్ల కాదు గిట్లా చేయి గిట్లా చేయి, అంటే వాళ్ళ చదువు గురించి అవగాహన ఉన్నా లేకపోయినా నీకు మంచి జరగాలని వాళ్ళు కోరుకుంటారు. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ వ్రతం. అంటే యూజువల్లీ మన వాళ్ళకు ఈ విలేజ్ ఆస్పెక్ట్స్ తెలియదు కాబట్టి ఓన్లీ ఒకటే లెవెల్ అన్నట్టు అనుకుంటారు, బట్ దాని లోపల మల్టీ డైమెన్షనల్ థింగ్స్ ఉంటాయి. ఇంకో పార్ట్ అయిపోయినాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: మంచి పాట విన్నాం కదా,
1: మన వాణి జయరామ్ గారు అండ్ చిత్రమ్మ పాడిన పాట ఫ్రమ్ ది మూవీ స్వాతి కిరణం.
0: ఎస్.
1: అండ్ మనం మెల్లగా ఇందాక శివుని తత్వాలు కొన్ని నేర్చుకున్నాం, ఒక మూడు నాలుగు మాట్లాడుకున్నాం. అట్లా అమ్మవారికి కూడా ఏమైనా తత్వాలు ఉంటాయా? అఫ్ కోర్స్ ఉంటాయి కదా. శివుడైతే ఇప్పుడు మన ఇంట్లో నాన్న లెక్క అట్లా ఒక కుర్చీలో కూర్చొని రిలాక్స్ అయ్యి చిల్లగా ధ్యానం చేసుకుంటా ఉంటాడు, ఎక్కువ ఎక్కువ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కాదు. బట్ అమ్మ అట్లా కాదు కదా, అమ్మ వర్క్ కోవాలి, పని చేసుకోవాలి, పని టెన్షన్ ఉంటది, అది వచ్చినాక దాని హోంవర్క్ ఇంట్లో చేసుకోవాలి, అది ఉంటది. అండ్ అలాంటి వాడు ఎవడన్నా తీటగాడు ఉన్నాడు అనుకో, వాడిని రెండు చంపి వాడిని అయ్యి నీ హోంవర్క్ చేసుకోపోవని తిట్టాలి, అండ్ అక్కడ ఈయనకు అది చేయాలి. అండ్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎట్లా అంటే, వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసుకోవాలి, అండ్ అత్తామామలు ఉంటారు వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, ఒక సొసైటీ బిల్డ్ చేయడానికి ఒక అమ్మకి ఏమేం శక్తులు కావాలి. పాయింట్ నెంబర్ వన్ ఏంది అని అంటే, ఫస్ట్ అక్కడ చిల్లైన తండ్రి కాకుండా ఆయన కూడా పాలు పంచుకొని ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడం ఈజ్ ది ఎసెన్స్. నీకు అర్ధనారీశ్వర తత్వం, అర్ధనారీశ్వర తత్వం అనుకుంటే రుద్ర పూజలలో వేదాలలో మస్తు మంది చెప్తారు, బట్ ఆ తత్వాన్ని ఎవరు అలవరచుకోరు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం శివుని దగ్గర నుండి చాలా విషయాలు ఎట్లా అలవరచుకోవాలి అంటే, వ్యోమదేవుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటే మేబీ ఐ మైట్ బి ప్రొనౌన్సింగ్ రాంగ్, వ్యోమదేవుని తత్వం ఎట్లుంటది, ఆయన ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా తీసుకుంటాడు, పార్వతమ్మతోటి షేర్ చేసుకుని సృష్టి స్థితి లయకారకులకు, అంటే అఫ్ కోర్స్ పేర్లకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని తాత్వికంగా వాళ్ళందరూ ఒకటే. పేర్లు మైట్ చేంజ్, లైక్ అడ్డనామం పెట్టుకునేటోళ్ళు శివపార్వతులు అంటారు, నీలునామం పెట్టుకునేటోళ్ళు లక్ష్మీనారాయణులు అంటారు, బట్ పేర్లు వేరైనా తత్వం మాత్రం ఒకటే. ఇక్కడ ఈ తాత్వికంగా మనం చూసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏ గుణాలు ఎట్లా నేర్చుకోవాలి అని అంటే, ఫస్ట్ అమ్మవారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ద డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే మీరు అడగవచ్చు, అరే ఎట్లారా డిటర్మినేషన్, అసలు ఏడుంది కథ అని అంటే, సతీపార్వతి తీసుకోండి, సీతమ్మని తీసుకోండి, రుక్మిణి అమ్మని తీసుకోండి, వాళ్ళకున్న డిటర్మినేషన్ నువ్వు వేరే ఎగ్జాంపుల్స్ వల్ల చూపి నీకు సలాం కొడతా. పాయింట్ నెంబర్ వన్. సెకండ్ థింగ్, డిసిప్లిన్. డిసిప్లిన్ ఎట్లా అంటే, మీరు లలితోపాఖ్యానం అనొకటి ఉంటుంది, ఆ లలితోపాఖ్యానం లోపల జనాలందరికి అంటే భూమి మీద ఉన్న జనాలందరికీ దే లూజ్ దిస్ రసశక్తి. రసశక్తి అని అంటే లైక్ దేని మీద ఇంట్రెస్ట్ రాదు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా అది ఒక టెంపరీ థింగ్ లెక్క ఉంటది. ఆ టైం లోపల లలితమ్మ ఏ రూపం దాల్చి వాళ్ళందరికీ ఆ శక్తినిచ్చింది. సో నీకు ఎల్లప్పుడూ ఒకటే రకమైన శక్తి కాదు, యూ హ్యావ్ టు హ్యావ్ మల్టిపుల్ ఫార్మ్స్ అన్నమాట. ఆ ఫార్మ్స్ ని నువ్వు క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి అని అంటే, నువ్వు ఒకటే పుస్తకం పట్టుకొని ఉండడం కాదు, యూ హ్యావ్ టు లిజన్, యూ హ్యావ్ టు రీడ్ మల్టిపుల్ పుస్తకాలు. అది కొంచెం లెంత్ ఎక్కువైంది, నేను పాయింట్ ఈ పాట అయిపోయినాక వచ్చేస్తా. ఇప్పటికైతే ఈ పాడ వినేసి వచ్చేయండి. ఇందాక సతీ అమ్మ అని అన్నా కదా, సతీ అండ్ శివునికి వాళ్ళు పడిన బాధ ఎట్లుంటది, ఈ పాట విని మనం నేర్చుకుందాం.
2: ఉత్తరం రాయడం మర్చిపోవద్దు, సరేనా?

0: మీ అమ్మ నీకు రాజు అని పేరు పెట్టమన్నది. రాజు లెక్క బతకాలని ఈ కొట్లాట్లో తుపాకులు జోలికి పోకురా. మళ్ళీ వచ్చినప్పుడు నేను తీసుకుపోతా, సరేనా?
1: సరేనా.

సో మంచి పాడ వినట్టున్నారుగా. సో ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూద్దాం. గైస్ ఇవాళ మనం కొంచెం కవర్ చేసినాం. ఒకటి శివుని లోపల మూడు ఆస్పెక్ట్స్, శక్తి లోపల మంగళ గౌరి వ్రతంకి జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటే కవర్ చేసినాం. ఇంకా చాలా ఉన్నది, మనం మళ్ళా నెక్స్ట్ వీక్ కలుద్దాం. నెక్స్ట్ వీక్ కూడా శ్రావణ మాసమే కాబట్టి విల్ డిస్కస్ ఫర్దర్ అబౌట్ అమ్మ తత్వం గురించి ఇంకా క్లియర్ కట్ గా నేర్చుకుందాం. ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూసేద్దాం మనం. మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కనుక నచ్చితే మళ్ళీ చూడాలని అనుకుంటే మళ్ళీ వినాలని అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ది రేడియో సురభి యాప్. అక్కడ ఆర్కైవ్స్ అని ఉంటాయి, ఆ ఆర్కైవ్స్ లోకి వెళ్తే మొత్తం వినొచ్చు అనమాట. ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్, అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ది పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఎట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. ఎవ్రీడే ఫ్రమ్ 4 PM to 7 PM బార్ స్నాక్స్ ఎట్ జస్ట్ $1, డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. Great bites, cold wraps, happy endings. India Today, 151 North Northern Drive, South Lake. Dallas Smiles Dental and Orthodontics. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ హెల్దీగా ఉంచుకోవాలని అంటే ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్, ఇండియా బజార్, వరలక్ష్మి వ్రతం. నెక్స్ట్ ఫ్రైడేనే వస్తుంది కదా, సో ఇండియా బజార్ అన్ని ఉన్నదే మీ దగ్గర. ఫ్రమ్ శ్రావణ మాసం ఆథెంటిక్ పూజ స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ అంటే పసుపు, కుంకుమ, తమలపాకులు, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్, ఫెస్టివ్ గ్రాసరీస్, ఇవన్నీ ఒకటే జాగ్రత్త ఉన్నాయి, అదే ఇండియా బజార్. మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ది వైడెస్ట్ సెక్షన్ ఆఫ్ అన్బీటబుల్ ప్రైజెస్ ఓన్లీ ఎట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే. సెలబ్రేట్ ది ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ, సేవింగ్స్. ఏకల్ విద్యాలయ్ కథక్, డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్సర్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ DFW చాప్టర్స్ ప్రెసెంట్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ August 28th ఫ్రైడే, గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్, స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డిన్నర్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ ఎట్ 7 PM. టికెట్ స్టార్ట్ ఎట్ జస్ట్ $35, డిన్నర్ ఇంక్లూడెడ్. టికెట్స్ కొరకు మీరు విజిట్ చేయాల్సిన యూఆర్ఎల్ https://tinyurl.com/kathakperformance2026. deals.banana.com. రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకింగ్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. DealsBanana.com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. So, restaurants owners, here is the exciting part. Mee offer ni create cheyadam nunchi promotional campaign design cheyadam, market cheyadam varaku, Deals Banana AI does the heavy lifting for you. There's no pre-order commission, and the best part, first 350 restaurants can get growth plan free for 3 months. So, restaurant owners, don't just wait for customers to walk in, give them a reason to visit dealsbanana.com to become a partner and start turning over your offers into more walk-ins. Basically, కస్టమర్స్ ని ఎక్కువసేపు ఎక్కువ సార్లు మీ దగ్గరికి రాని అనికి ఏమైనా ప్లాన్ గీకాలి అని అంటే deals.banana.com గానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు కదనమాట. అండ్ గైస్, యాజ్ ఐ ఆల్వేస్ సే, నాహం కర్త హరికర్త, మళ్ళా మనం నెక్స్ట్ వారం కలుద్దాం. ఇప్పటికైతే ఈ పాట వినేసి వచ్చేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఐఎన్ రాఘోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: టెండర్ సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్ చికెన్ ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Andariki namaskaram, nenu Vani Buppula, mee abhimanasini pramukhala jeevita visheshalu. వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా

0: मार्केटिंग प्लेटफॉर्म इंडियन कम्युनिटी की फुल ऑन इन्फॉर्मेशन हब मी बिजनेस इंडियन ऑडियंस की रीच अवालना सोशल मीडिया प्रमोशन कोसमायना वीकली न्यूज लेटर्स कोसमायना फुल विजिबिलिटी गारंटीड विद nripage.com फ्रॉम बिजनेसेस टू नॉन प्रॉफिट एनआरआई पेज इज द प्लेस टू बी फॉर मोर इन्फॉर्मेशन विजिट nripage.com और कॉन्टेक्ट गोपाल पुन्नंगी एट 214-868-7538
1: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Andariki namaskaram. Nenu Vani Vuppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu, Vari Sini Prasthananloni, Aasaktikaramaina Kathalu, Madhuramaina Patalato, Vani from Bangalore Karyakramamto, Mee Munduku Vastanu, Prati Guruvaram, Central Standard Time Prakaram, Udayam 10 Gantala Nundi, Madhyahnam 1 Ganta Varaku. Only on Radio Surabhi, 107.9 FM HD3. America lo Telugu Nestam sounds like home.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్.
10: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
5: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: മകാടി പോവാ.
1: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.
8: Good morning.
9: Good morning.
8: Good morning.
9: Good morning.
8: Good morning.
9: Good morning.
8: Good morning.
9: Good morning.
8: Good morning.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vainam, Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో

0: groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, అందుకే చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి.ఎన్. ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరే వెయ్యల్లా, అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ కోటి, దిస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
2: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాను.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku.

0: హాయ్, నేను రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్.
4: మీ నేస్తాం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలిన.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Skills calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మళ్ళీ మరి ఫార్మ్స్.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: skills, calibration, knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాడ్
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: హాయ్, రామ్గోపాల్ వర్మ.
4: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
7: 107.9 FM HD3.
8: సాహో

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: Palace. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL మ్యాచెస్ అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైం ఏదైనా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
12: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
13: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
14: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
15: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: మీ తెలుగునే ఇస్తాం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విత్ చికెన్ కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
8: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi America lo telugulostam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: Onyx.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈరోజు ఎక్కడికొచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా ఏం చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్తి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
8: ఏంది బ్రో గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, iga thoduga Radio Surabhi, America lo telugulustam.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మెదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
1: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
2: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, takeaway or full service catering.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugustam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
1: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
2: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్.
0: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్అవే or full service catering.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugustam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్టి పన్నీర్ టిక్కా, పచ్చ మిఠాయి కబాబ్ పరాఠా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
9: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
7: ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugu nistam.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్సిడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, చమిక పరోటా.
8: ఏంది బ్రో అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
9: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
7: ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
10: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugu nistam.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్టి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
8: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thodiga, Radio Surabhi, America lo telugu ishtam.
11: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta pollallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech INC. Palemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech INC is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
8: ఎందుకు రో గని చెప్పిన? నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
7: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi America lo telugulustam.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedan cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani padniche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా మా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
8: ఎందుకు రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi America lo telugulustam.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: IPL matches aina, kotta movie release aina, news aina, timer aina, diga thoduga Radio Surabhi, America lo telugu nistam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. Amerikalo Telugu Nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
2: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli. Bringing the taste of...

ఏం లేదని మీరు అంటే ఒప్పుకోనండి, ఉంది దే ధనాధన అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 శ్రీ త్రీ డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆన్ డాలస్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో గట్టిగా వర్షాలు కురుస్తున్నాయి. అరే ఈ మాట డాలస్ లో ఉన్న మాకు చెప్పక అర్థమవుతుందా? ఇన్ఫాక్ట్ మన ఒక రీల్ చూసాం, అందులో కార్ లో ఉన్న ఏసీ సరిపోవట్లేదని చెప్పి ఇంకో సెపరేట్ ఫ్యాన్ పెట్టుకున్నాడు. ఓకే, సో మధ్యాహ్నం 100 డిగ్రీస్ లో బయటకు వచ్చి కార్లు వెళ్తున్నా సరే సరదా తీరుతుంది అని మీరు చెప్తారు. ఐ కెన్ రిలేట్ టు దట్. బట్ ద పాయింట్ ఇస్ వర్షం కూడా ఇరిటేటింగ్ ఓకే. బా ప్రతిరోజు వర్షం అని ఒకసారి, ప్రతిరోజు వర్షం పట్టలేదు అని ఒకసారి ఒక డిస్కషన్ పెడతాం కదా. నిన్న సాయంత్రం వెన్ ఐ వాస్ హ్యావింగ్ ఎ హెవీ డే ఐ కేమ్ అక్రాస్ దిస్ కోట్. ఓకే, వర్షం పడినప్పుడేమో ఐస్ క్రీమ్ సెల్లర్ వర్షాన్ని తిట్టుకుంటాడు, అదే టీ సెల్లర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, సో ఒక వర్షం ఒకటికి మంచి వస్తుంది, ఒకటికి చెడు చేస్తుంది. సో ప్రతిసారి మనల్ని మనం తప్పు చేస్తున్నాం, మనం కరెక్ట్గా చేయట్లేదు అని అనుకోవడంలో ఏ పొరపాటు అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ రైట్. కొన్నిసార్లు మనం మన స్ట్రెంగ్స్ తగ్గట్టు ఆడతాం. సో ఆ సిచ్యువేషన్ లో ఎవ్రీ డే మన డే కాకపోవచ్చు. సో అలాగని ఆలోచించి అరి ఎవ్రీ డే ఇస్ నాట్ అర్ డే అని బాధపడడం కన్నా యూ కెన్ కీప్ ఫార్వర్డ్, యూనో ఈ రోజు ఇట్లా అయింది, నెక్స్ట్ డే ఇంకొక బెటర్ గా అవుతుందిలే, ఇంకోలా మారుతుందిలే అని చెప్పి లెట్స్ టేక్ వన్ డే అట్ ఎ టైమ్ అన్న జోన్ లో పోతే ఎంత బాగుంటుంది అంటారు కదా. అరే ఇవన్నీ మాకు తెలుసా? అవి తెలుసు, కానీ ఎంత తెలిసిన వాళ్ళకైనా ఒక రోజు గుర్తు చేయాలి కదా. అలా గుర్తు చేయడం మన పని అనమాట, అది సంగతి. ఇప్పుడైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ పాట వస్తుంది. అరే ఎందుకు రా ఇంత దూరంగా వచ్చి కష్టపడుతున్నారు, వాట్స్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద హోల్ పాయింట్ అని మీరు నన్ను అడిగితే మాత్రం ఆబ్వియస్లీ నేను మిమ్మల్ని అడిగితే మాత్రం మీరు చెప్పే మాట ఏంటి, రూపాయి కదా. సో ఆ రూపాయి పార్ట్ ఏ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ వేదం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. ఎస్, కమింగ్ అప్ రూపాయి ఫ్రమ్ ద మూవీ వేదం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me Nestam Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: India vellalemo ra nenu.
6: Ippudu India endukura.
5: Monnat nunchi okate panti nopira. India kelli treatment cheyinchukovalsinde.
7: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డల్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డల్హౌసీ.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
9: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: ఎస్ సార్.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
12: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
13: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
14: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
15: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఆఫర్ లెటర్లు
14: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astrorramji.com.
0: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Yes, we are back. There, Dana Dana Vinash, the DFW Morning Vibes, and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station, and the OG Telugu radio station of Dallas. So, Iraju, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కి ఆన్సర్ అడగాలని అనుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే, ఒక ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ లో ఒకటే విషయం చెప్పిందే చెప్పి చాలా వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, వేర్ దే టెల్ అబౌట్ ద టాపిక్ వేర్ అరే చెప్పింది ఓకే నాకు అర్థమైంది అని పక్కన అడిగిన సరే అది కాదని చెప్పి దాన్ని ఎంఫసైజ్ చేసి అండర్లైన్ చేసి బోల్డ్ అండ్ ఇటాలిక్ తో పెట్టి స్కెచ్ పెన్ తో గీసి చెప్పిందే చెప్తూ ఉంటారు. సో పీపుల్ ఆర్ లైక్ ఇప్పుడు ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరికి ఏ టైం చేస్తా వస్తుందంటే ఒక పాయింట్ తర్వాత యూనో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ దే వాంట్ మేక్ ష్యూర్ గెట్ థింగ్స్ రైట్ ఇన్ ఎ రైట్ వే. అవతలడు కరెక్ట్ గా చేస్తాడా లేదా అనే ఓసీడీతో ఓడిపత్సాలు చెప్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో ఐ వాజ్ థింకింగ్ నాట్ ఎవ్రీబడి విల్ గెట్ దట్. అంటే కొంతమంది ఎవరికి అర్థమవుతుంది లేదా దేర్ అడల్ట్స్ they can deal their own self and anukuntaru inkontha mandi they want to micromanage so many things that if one thing is not getting done right in a way inka avatalu bp lestund anamata. So they will tell that cheppu correct ga esko avellin tarata pakkana left tirugu left e tirugu ardhamavutunda left tirugi elanti kobbarkai isthunda kobbarkai ee size lo undali ee size ingo malli pedda doddu ide ee chinna theesko chinnadi malli ingo avare select chesinappudu malli nu ekkada porapatna పాదిస్తాడేమో అది కాదు ప్రెషర్ తీసుకో వాడు మార్కెట్ లో పెట్టింది అని చెప్పి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక పని ఏమంటారు. ఓకే అవునా? సో అదే ఒక్కసారి మిస్టేక్ ఇస్తే ఆడే తెలుసుకుంటాడు కదా. లేదు కరెక్ట్ గా జరగాలి కరెక్ట్ గా జరగకపోతే ఇంత ఉంటుంది అనమాట డిస్కషన్ అవసరం అధ్యక్ష అనిపిస్తుంది అనమాట. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇఫ్ యూర్ డ్రైవింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మేనేజర్ లైక్ దిస్ ఆర్ యూ నో ఎ పర్సన్ లైక్ దిస్ సో ఈ అన్లిమిటెడ్ సాధిస్తాన్ని ఎట్లా మేనేజ్ చేయాలని మీరు అనుకుంటారు. సో నేను ఒక ఫ్రెండ్ అడిగితే ప్రతిదానికి అవును నువ్వు చెప్పింది కరెక్ట్ ఎస్ అని అంటే సరిపోతుందని చెప్పి. బట్ నా పాయింట్ అంటే ఆ సరే కూడా అవతలకి అర్థం కావాలి. ఆ సరైతే వాడు సాటిస్ఫై అవ్వాలి. సరే అని వాడు ఫీల్ అయితే సరే అవుతుంది కానీ లేకపోతే అవ్వదు అని నా ఫీలింగ్. సో ఈ అన్లిమిటెడ్ సాధిస్తానికి ఎస్పెషల్లీ ఓసీడీకి హౌ డూ యూ డీల్ ఇస్ అ క్వశ్చన్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ

ఎస్ విఆర్ బ్యాక్ దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఇంకా చెప్తున్నాను, రేపు పొద్దున్న పూజకు కావాల్సింది ఏమైనా ఉంటే గనక పొద్దునే తెచ్చుకోండి. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం పోయి బయటకు వద్దామంటే టెంపరేచర్లు ఎంత పీక్ లో ఉన్నాయో మనకు తెలిసిందే. సో ప్రస్తుతానికి 82, మెల్లగా డే పాస్ అయ్యే కొద్ది 89, మధ్యాహ్నం మాత్రం 100 to 105. అరే సమ్మర్ హాలిడేస్ అయిపోయింది, మా పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేస్తాను, ఇంకా ఈ టెంపరేచర్ తగ్గట్టేంటి అవి? ఆహా, మమ్మల్ని అడగని చెప్తాను నేను. వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు, 2 వారాలు అయిపోయింది వర్షాలు పడేసి. ప్రాపర్ గా వాటర్ ట్యాంకర్లు అన్ని సెట్ అయిపోతాయని అనుకుంటే ఇంకా, సారీ, గ్రౌండ్ వాటర్ సెట్ అయిపోతుంది అనుకుంటే ఇంకా ఇంకా ఇంకా మేము లిటరల్లీ వాటర్ ట్యాంకర్స్ తోనే మేనేజ్ చేస్తాం. ఒకరోజు వాషింగ్ మెషిన్ వేస్తే ఇంకో రోజు చేయడానికి ఉండదు, మళ్ళీ గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయడానికి మిగతా ఫ్లోర్ వాళ్ళతో గొడవలు, ఒకటా రెండా ఎన్ని ఉంటాయి తెలుసా మీకు? అవన్నీ చూసే కదా అవి ఇక్కడ దాకా వచ్చింది కథ అండి. టు మేక్ యూ ఫీల్ హోమ్ మళ్ళీ చెప్తాను అనమాట. సో లిటరలీ మా ఓనర్ అయితే ఒకటే పాయింట్ మీద, ఇందాక చెప్పా కదా, చెప్పిందే చెప్పి అలా కాదు అవి నాష్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట అది. సో అందుకే అడుగుతున్నాను అనమాట, ఒక వయసు తర్వాత ఆబ్వియస్లీ చాలస్తం వచ్చేస్తుంది, ఆ చాలస్తాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటున్నా. బీయింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, లైక్ వీళ్ళంత ఒక కాన్వర్సేషన్ ఎలా అవాయిడ్ చేస్తారు అని అడిగాను. సో సరే అంటే సరిపోతుంది అని కొంతమంది అంటున్నారు. What do you want to say about it? 972-636-1966 is my call-in number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru ippudu maatram oka manchi paata mee kosam. In fact inka edo untundi, inka enjoy chesana antunna kada, aa feeling ni express chestha Darling movie nunchi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్ the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas, 817-819-8888. IndiaTodayUSA.com.

0: విరిచిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిచిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: పెదవులలో జత కుదరగ ముసిరిను అలకల అల

Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes and Haru only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Atu pakka Indian kaburlu, itu pakka Dallas kaburlu, rendu mixi lo, all mix fruit juice esi, me calls na, what do you call, homely feeling at create chestha. Prasthanga traffic ekkadam ante downtown area lo, I-30 route and I-45 route generally koncham busy untayi. I-35 ఈ స్ట్రెచ్ బేసిక్ గా ఏదైతే ఉందో అది కొంచెం స్లో మూవింగ్ అని ఉంది. బట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ I-30 నుంచి బక్నా టెరెస్ ఎవర్గ్లేడ్ పార్క్ వైపు వెళ్తుంటే దర్ ఇస్ అ రోడ్ క్లోజర్. ఓకే, మోస్ట్లీ ఎక్కువ మంది ట్రావెల్ చేయరు, దట్స్ ఓకే. బట్ యా, కొంచెం ఆ ఏరియా వైపు రోడ్ క్లోజర్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ ట్రావెలింగ్, ఇఫ్ యూ విల్లింగ్ టు ట్రావెల్ బై దట్ రూట్, ఒకసారి ఆలోచించుకోండి. మేబీ ఆ రూట్ అవాయిడ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం వేరే రూట్ లో కూడా ట్రాఫిక్ పెరుగుతుంది. అదేంటంటే I-45 రూట్, ఇఫ్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ I-45 రూట్ లో టువర్డ్స్ లేక్ జోన్ రోడ్, ఎలాం వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ ఫేస్ అ స్లో డౌన్. బేసిక్ గా స్ట్రెచ్ అంతా కాదు, మధ్యలో కొంచెం లైట్ గా. బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టుడే అంటే 6:35 ఫార్మర్స్ బ్రాంచ్ వైపు వెళ్తుంటే కనుక యూ హావ్ మేజర్ స్లో డౌన్. అండ్ అడిసన్ దగ్గర కూడా ట్రాఫిక్ ఉంది. అండ్ 6:35 టు రిచర్డ్సన్ వైపు కూడా ట్రాఫిక్ ఉంది. అండ్ కోపెల్ ఏరియాలో లేదు కానీ ఇండియన్ క్రీక్ ఏరియా సైడ్ అయితే వెళ్తుంటే మాత్రం especially towards 635 route you will face a major slowdowns. And Fort Worth prajalu prashantanga undochu, major center tappithe migidantha aadutu padu telipochu anamata, adi sangathi. And ikkada Hyderabad lo inkoka interesting vishayam jarigindi, ante telusa, KBR park chuttu unna traffic ni one way chesaru. ఓకే, ఆ విషయాల గురించి అందరూ చాలా తిట్టుకుంటున్నారు బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ మేము చాలా, అంటే ఇన్ఫాక్ట్ ఒక రోడ్ ఈ రోడ్ నుంచి అవతలేపుకి వెళ్లాలన్నా మేము ఎక్కడో యూటర్న్ చేసుకుని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ తిరిగి రావాలి అనేది ఒక పెద్ద ఇరిటేటింగ్ పాయింట్. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, జస్ట్ లైక్ ఎనీ అదర్ డే ఫస్ట్ ఏదైనా కొత్త విషయం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ఇరిటేషన్ వస్తుంది చూసారా, ఆ ఇరిటేషన్ మెల్లమెల్లగా ఇన్ఫాక్ట్ నాకు కూడా వచ్చింది, నేను కూడా చెప్పాను. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుందేమో నా ఫీలింగ్ వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు జనరలీ కేవీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ అసలు 6 to 8 చాలా హెవీగా ఉంటుంది. బట్ దాన్ని ఇన్ఫాక్ట్ వన్ వే చేయడం వల్ల నేను జనరలీ ఆఫీస్ కి రీచ్ అయ్యే టైం ఐఎమ్ రీచింగ్ ద ప్లేస్ వితిన్ 15 మినిట్స్. మామూలుగా అయితే ఒక ఇంకొక 15 మినిట్స్ ఎక్స్ట్రా ఉండేది, 30 మినిట్స్ క్లోజ్ టు ఉండేది. బట్ ఐఎమ్ రీచింగ్ ఇన్ 15 మినిట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో నా రూట్ లో వెళ్తున్న వరకు మాత్రం బానే ఉంది. బట్ ఒకవేళ ఎక్కడైనా నాకు కేబీఆర్ పార్క్ చుట్టూ స్ట్రెచ్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్లాల్సి వస్తే మాత్రం చుక్కలు, ఆ స్ట్రెచ్ లోనే మాత్రం చుక్కలు కనిపిస్తాయి, బికాస్ నేను మొత్తం తిరిగి వెళ్ళాలి కాబట్టి. అది సో అది గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది ఏంటి హైదరాబాద్ కబుర్లు కూడా నేను చెప్తా. అండ్ వైజాగ్ కబుర్లు కూడా నేను కొంచెం మాట్లాడా, అది కూడా మాట్లాడదాం. స్టేడియం వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఇందాక ఈ పాట ప్లే చేద్దామని ఆపాను, ఇప్పుడు ప్లే చేస్తా. కమింగ్ అప్ జల్సా అండ్ ఎటో వెళ్ళిపోయిన మనసు నుంచి ఈ రోజు కావాల్సిన మార్నింగ్ బ్లాక్ కాఫీ లాంటి పాట, అంటే మంచి కిక్కిస్తుందని.

0: Yes, we are back. Dev Daradhan Avinash to DFW Morning Vibes in here only on Radio Surabhi 107.9 HD3 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Abu Mamulu Hadavit Ledandi. నాకు యాక్చువల్లీ వాట్సాప్ లో పెద్ద లిస్ట్ వచ్చిందండి సార్ మమ్మీ దగ్గర నుంచి. సో అదొకసారి ఆన్ ఎయిర్ చదవాలనిపించింది, చెప్తే బాగుంటుందని చెప్పి. అంటే ఏం లేదు, రేపు ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా, రేపటికి ఈ రోజు నుంచి ప్రిపరేషన్స్ మమ్మీ ఆల్రెడీ నాకు ప్రిపేర్ చేపిస్తున్నారు అనమాట. బికాస్ ఇట్స్ లైక్ ఓకే ఫైన్, ఐ కెన్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్ అండ్ షీ స్టార్టెడ్ సెండింగ్ మీ మొత్తం లిస్ట్, ఒక పెద్ద లిస్ట్. అందులో కోకోనట్ ఆయిల్ ఉంది, దాని తర్వాత ఘీ ఉంది, దానిలో కొబ్బరికాయలు ఉన్నాయి, బెల్లం ఉంది, ఒత్తులు ఉన్నాయి, ఇలా పెద్ద లిస్టే ఉంది అనమాట. దేని గురించి అని మీకు ఆబ్వియస్లీ ఇప్పటికి అర్థమై పెట్టింది. శ్రావణ మాసం ఎంట్రీ ఇచ్చేసింది, రేపు వద్దు శ్రావణ శుక్రవారం అని అంటే అసలు ఏ రేంజ్ లో ప్లాన్స్ ఉంటాయనేది నేను సెపరేట్ చెప్పక్కర్లేదు కదా. అది సో దాని తోడు సరుకులు అవన్నీ టైం టు టైం ఉంటే ఓకే, బట్ ఆ సరుకులు తెప్పించడానికి తెచ్చుకోవడానికి మళ్ళీ ఒక మళ్ళీ ఇంకో యూటర్న్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకో 10 నిమిషాలు బయటకు వెళ్ళాలి అంటే అది వేరే లెవెల్ మీటర్ కదా. సో ముందుగానే నేను జస్ట్ ఆల్ ద మెయిల్ పార్టీస్ కొంచెం వార్న్ చేస్తున్నా, మేక్ ష్యూర్ యూ గెట్ థింగ్స్ డన్ వాట్ ఈస్ ఆల్రెడీ నీడ్ టు బి దేర్ అట్ ద హోమ్, ఆర్ ఎల్స్ మామూలుగా తారుమారు అవ్వ సిచ్యువేషన్ అనమాట. అది సంగతి. సో ఆన్ దాట్ నోట్ లేడీస్, రేపు శ్రావణ శుక్రవారం వైబ్ ఎలా ఉంది, హౌ ఇస్ ద జోష్ గోయింగ్ ఆన్, తమలపాకులు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు, అత్తిపళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు, కొబ్బరికాయలు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు, ఎగ్జాక్ట్లీ 250 grams అండి, 250 grams బెల్లం దొరికిందా దొరకలేదా చెప్పండి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. 9726361966 ఇస్ మై కాలిన్ నెంబర్. లెట్స్ ఫీల్ ద వైబ్ ఐ సే. దేవ్ దనాదన అవినాష్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు. 9726361966 ఇస్ మై కాలిన్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ యాడ్స్ వస్తున్నాయి, కాసేపట్లో మనం మాట్లాడతాం. ఓకే, get ready folks.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche

0: 101.9 FM HD3.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
2: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే

అది మ్యాటర్. పెద్ద లిస్ట్ ఇచ్చారు, మామూలు లిస్ట్ కాదు. ఆవు పాలు, నెయ్యి, ఒత్తులు, కొబ్బరికాయ, అది కాకుండా ఇంత బెల్లం, అది కూడా పావు 1/4 kg. ఓకే, ఇది పక్కన పెడితే మా మమ్మీని మా పిన్ని ఇన్వైట్ చేసింది అనమాట. ఇన్వైట్ చేసి అంటే ఇండైరెక్ట్గా ఏ మీ అబ్బాయిని రేపు కాస్త అక్కడ ఇంటి దగ్గర దింపని చెప్పొచ్చు కదా పొద్దున్నే, అంటే ఆఫీసు ఉంటుందిలే మేనేజ్ చేస్తాడులే కానీ పొద్దున్న అట్లా లైట్ గా దింపేసి వెళ్ళిపోమని చెప్పు, ఈవినింగ్ నేను తీసుకొచ్చి దింపుతాను మీ ఇంటి దగ్గర అని చెప్పి మా పిన్ని కూడా లైట్ హెడ్స్ అప్ ఇచ్చింది అనమాట. అది పక్కన పెడితే తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నిలబడినా, లైఫ్ లో ఫస్ట్ టైం యూనో వరలక్ష్మి వ్రతం చేస్తాను, యూనో శ్రావణ శుక్రవారం, వెరీ ఆస్పిషియస్ ఆస్పిషియస్, తప్పకుండా రా అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఐ వాజ్ లైక్ ఏంటిది, డిడ్ వి మూవ్ ఇన్ టు ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఫ్రెండ్స్ అందరూ కూడా పూజలు చేస్తున్నారు ఏంటి అని చిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, చేయబోతున్న వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతున్నారు, ఇలా మొత్తం డిస్కషన్ అంతా వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ద నెక్స్ట్ ఫ్రైడే అన్న విషయంలోనే ఉందన్నమాట. సో ఇలాంటి టైంలో తమలపాకులు ఎక్కడ దొరుకుతాయి, ఆవునే ఎక్కడ దొరుకుతుంది, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ కదా. సో హౌ ఇస్ ద జోష్ గోయింగ్ ఆన్, ఎవరెవరిని ఎక్కడెక్కడికి పంపుతున్నారు, ఏ కావాల్సిన ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఏమి దొరుకుతున్నాయి, ఎవరికైనా తెలియని వాళ్ళు చెప్పాలనుకుంటే ఈ ప్లేస్ లో పలానా పలానా మాటలు అన్ని దొరుకుతున్నాయండి, మీరైతే ఇక్కడికి వెళ్తే చాలండి అని ఇన్ఫర్మేషన్ ఉన్నా, రేపొద్దున్న ఆల్రెడీ మార్నింగ్ స్టాండప్ కాల్స్ లో నేను జాయిన్ అవ్వను, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దని మీరు ఆల్రెడీ మెయిల్స్ పెడుతున్నా. ఐ వాంట్ ద వైబ్ ఆఫ్ ద శ్రావణ శుక్రవారం కమింగ్ టుమారో. ఓకే, రేపటి గురించి ఈ రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో సరదాగా కాల్ చేయండి, మాట్లాడదాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వే 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. మా కమ్యూనిటీలో అందరం ఒకే చోట చేసుకుంటామండి అన్నా కూడా ఓకే, మా ఇంటికి ఒక 20 మంది పిలుస్తున్నానండి అన్నా కూడా ఓకే, లేదండి ఈ ఫ్రైడే తర్వాత నెక్స్ట్ ఫ్రైడే చేస్తా అన్నా కూడా ఓకే, బట్ ఫోన్ చేయండి మాట్లాడండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas, number 1 radio station. Mainti Bangaralu, ee paatam meeke.

0: ఎస్ దే ధనాధర విన్నర్స్ తో ధన ధన మాట్లాడండి అని అంటున్నా. అసలు శ్రావణ శుక్రవారం రేపే ఫైనలీ ద డే ఇస్ కేమ్. సమ్మర్ హాలిడేస్ నుంచి అలా బయటకు వచ్చి పిల్లలు ప్రశాంతంగా స్కూల్ కి పంపి కావాల్సిన ఐటమ్స్ అన్ని దగ్గర తెచ్చుకుని కమ్యూనిటీలో మొత్తానికి ఒక పూజ ప్లాన్ చేసి దానికి కావాల్సి ఒక నలుగురు ఐదుని కూడా పిలవమని చెప్పి మార్నింగ్ స్టాండప్ కాల్స్ నేను జాయిన్ అని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పేసి వీలైతే సెలవు పెట్టేసి అండ్ ఏమండి వచ్చినప్పుడు ఈ సర్కిల్ నీకు పక్క కావాలి లేకపోతే మొత్తం తాట ఊడిపోతుందని ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ ఒక హడావిడి. ఓకే ఫైన్. సో ఇలాంటి టైంలో ప్రతిసారి నన్ను తీసుకెళ్ళమంటావు ఏంటి అని అంటే మీరు పొరపాటును కూడా యాంగిల్లో మాట్లాడకండి, మాట్లాడితే మాత్రం యుద్ధాలు జరుగుతాయి. అది దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో ఈ రోజు వాళ్ళు ఏం తెమ్మని అడిగినా కూడా పొరపాటున ఎదురు మాట్లాడకుండా మీరు మీరు మీరు అసలు ఏ విషయంలో బెదరకుండా పొరపాటు అన్ని కావాల్సిన తెచ్చేస్తే ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది కమింగ్ దిస్ మంత్. లేదు అని అంటే మాత్రం తర్వాత ఏం జరుగుతాయంటే సైలెంట్ గా కూరలో లైట్ గా ఉప్పు తగ్గుతుంది లేకపోతే కారం ఎక్కువ అవుతుంది, తర్వాత ఇంట్లో విషయాలు ఎక్కడ పడితే అక్కడ చంద్రవందరగా ఉండొచ్చు, యాజ్ అ హోల్ గా చాలా డిస్టర్బ్ అవ్వచ్చు మీరు. ఓకే. సో ఈ డిప్రెషన్ నుంచి పరవశంలోకి వెళ్ళి బయట నుంచి ఎక్స్ప్రెషన్ రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని వాళ్ళు అడిగింది అడిగినట్టు ఇచ్చేస్తే బెస్ట్. సో మా అమ్మ కూడా పెద్ద లిస్ట్ ఇచ్చింది నాకు, ఆ లిస్ట్ అన్ని నేను రేపటికల్లా సెట్ చేయాలి. అవన్నీ పక్కన పెడితే బ్యాచిలర్ హౌస్ లో వచ్చి నాతో పాటు ఉంటుందన్నమాట. మా ఇంట్లో లక్ష్మీదేవి పటమే లేదు. సో ఇంకా ఊరుకో ఇంకా ఆలోచించుకోండి రేపొద్దు నా కష్టాలు ఎట్లుంటాయని చెప్పి మార్నింగ్ నేను 6 లేచి కావాల్సినవన్నీ తీసుకొచ్చి 7-8 కల్లా సెట్ చేస్తే నాకు కొంచెం ప్రశాంతమైన జీవితం ఉంటుంది. లేదనుకోండి నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుందిరో అని చెప్పి అది. సో ఇలాంటి టైంలో మహాలక్ష్మి మహాలక్ష్మిలానే ఉండిద్దాం, కాళికాదేవుల్ని అస్సలు చేయొద్దు. ఓకే. సో హౌ ఇస్ ద జోష్ ఆఫ్ ద శ్రావణ శుక్రవారం గోయింగ్ ఫర్ టుమారో చెప్పండి. మీ కమ్యూనిటీలో ఎలా జరుగుతుంది, మీ ఇంట్లో ఎలా జరుగుతుంది, ఎలాంటి ప్లానులు చేస్తున్నారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకునేంత టైం ఉందా లేదా, నెక్స్ట్ వారానికి పోస్ట్ పోన్ చేశారా? అంటే జనరలీ సెలబ్రేషన్స్ అన్ని సండేకి నడేస్తారు, బట్ శుక్రవారం వచ్చినప్పుడు శుక్రవారం చేసుకోవాలి కదా, ఇంకా ఆప్షన్ లేదు కదా. సో హౌ ఆర్ యూ కోపింగ్ అప్, హౌ ఆర్ యూ టేకింగ్ హెల్ప్, ఆర్ యునో హౌ ఆర్ యూ షేరింగ్ థింగ్స్? లెట్స్ టాక్ అబౌట్ ద వైబ్. ఓకే. ఎందుకంటే రేపు మార్నింగ్ నేను కాల్ చేసినా కూడా కాల్ చేయమని చెప్పినా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఫోన్ చేయలేరు ఎందుకంటే పూజలో ఉంటారు కాబట్టి. ఈ రోజే మాట్లాడేసుకుందాం. ఓకే. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా, 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అది మంచి ఇంట్లో కబుర్లు మాట్లాడుకుందాం. నెంబర్ మళ్ళీ చెప్తున్నా, 972-636-1966. ఓకే. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
4: Manabadi class.
5: Amma, old MacDonald had a farm.
4: Uppu kappu rambu. Telugu paddin cheppu.
5: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org. India ki teleport aithe entha baaguntundo. What if India was just a tap? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ మైపర్సూ.com.

சரணமையப்பா.

0: Swami.
1: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and OG Telugu radio station of Dallas. Sounds like home and to manchi inti kabur maatladutunnam. అండ్ ఈ టైంలో నిజంగానే ఒక తెలుగింటి సినిమా అని అంటే డెఫినెట్లీ అది అది మామూలు ఎఫెక్షన్ ఉండదు, ఇంకొక స్పెషల్ ప్లేస్ లో ఉంటుంది. అందులోనూ రవితేజ గారి సినిమా చాలా రోజుల తర్వాత ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా, ఇన్ఫాక్ట్ కొంచెం మాస్ ఉంది బట్ కమర్షియల్ కాదు, బట్ కమర్షియల్ ఉంది బట్ ఆల్సో ఫ్యామిలీ ఉంది, ఇలా అన్ని లేయర్స్ ఉన్నాయి ఈ సినిమాలో కొత్తగా ఉండబోతుందన్న క్లారిటీ అయితే మాత్రం ఆల్రెడీ అర్థమైపోయింది. సో ఇరుముడి సినిమా విత్ లాడ్ ఆఫ్ హైప్ ఇస్ రిలీజింగ్ టుమారో. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇరు మాట్లాడుతుంటే రేపు 7:45 షోకి, 8 షోకి, ఆ షోకి, ఈ షోకి వెళ్తున్నాం రా, సో మార్నింగ్ అయితే ఏం పనులు పెట్టుకోవద్దు అలా ఇలా అని చెప్పి హైపిస్తున్నారు అనమాట. సో నాకు కుదురుతుందా లేదనే విషయం పక్కన పెడితే తెలిసిందే కదా, ఇండియాలో రేపు మార్నింగ్ శ్రావణ శుక్రవారం, ఓకే, సారీ మార్నింగ్ శ్రావణ శుక్రవారం అంటే ఇంట్లో చేయాల్సిన పనులు ఉంటాయి, హెల్ప్ చేయాల్సిన ఉంటాయి, అవన్నీ నేనే చేయాలి కాబట్టి, బికాస్ మై మామ్ ఇస్ లివింగ్ విత్ మీ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను ఓరక్షన్ చేయడానికి లేదనమాట. సో రేపు సాయంత్రం కొంచెం దొరికితే అప్పుడు బ్రేక్ ఇస్తాను, బట్ దట్స్ వాట్ ఈస్ ద హైప్ గోయింగ్ ఆన్ అట్ దిస్ మూమెంట్. సో ఒకటి మాత్రం నేను స్ట్రాంగ్లీ విష్ శివ నిర్వాణ గారు వెరీ సాలిడ్ కమ్ బ్యాక్, వెరీ వెరీ సాలిడ్ కమ్ బ్యాక్, బికాస్ ఐ థింక్ నిన్ను కూడా చూసినట్టు చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అండ్ ఇన్ఫాక్ట్ దాని తర్వాత యూనో టక్ జగదీష్ గానీ, ఖుషి అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే, బట్ ఇంకా బాగుంటే బాగుంటుంది అని సాలిడ్ హిట్ పడాలనైతే నేను బలంగా కోరుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ వాసి, వైజాగ్ వాళ్ళు అంటే మాత్రం స్పెషల్ కార్నర్ ఉంటుంది మనకి, సో ఆయనకి సాలిడ్ హిట్ పడాలి. అండ్ సినిమా కూడా ఒక ప్రాపర్ సీలియర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అంట. సో ఎవరైనా అరకు వెళ్లే రూట్ లో అసలు సీలియర్ రూట్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మామూలు ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎస్పెషల్లీ రెండు సీజన్ వెళ్తే మాత్రం అద్దరిపోద్ది అనమాట. సో అంత హైప్ ఉంది కాబట్టి నేను కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడైతే మాత్రం రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకోసం, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. సో విశ్వనాథన్ సన్స్ నుంచి నేను బటర్ఫ్లై, అండ్ బ్యాక్ టు బ్యాక్ ఏమొస్తుందో వెయిట్ అండ్ లిసన్.

0: అల్లర్జున్ని పోల్చారు నన్ను అంటున్నా, అల్లర్జున్ గారితో పోల్చారు అంటున్నా. సో ట్రాఫిక్ అప్డేట్లు నచ్చాయి అంటారు భారతం గారు అయితే.
1: అసలు మీరు అసలు వేరే లెవెల్ అది.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: అసలు మామూలుగా డాలర్ సాంగ్ చెప్పలేరు అట్లా.
0: ఓకే ఓకే. ఏంటండి రేపు రేపు శ్రావణ శుక్రవారం హీట్ ఉందా ఇంట్లో, కావాల్సినవన్నీ తీసుకొస్తున్నారా
1: సార్? మా ఆవిడ ఇండియాలో. శ్రావణ శుక్రవారం అంటే నేను జోక్ చెప్తాను.
0: చెప్పండి చెప్పండి.
1: వరలక్ష్మి పెడతాం కదా. అంతే కదా. నేను చిన్నప్పుడు రెసిడెన్స్ స్కూల్లో ఉండేవాడు అనమాట, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ స్కూల్లో.
0: ఓకే.
1: సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదో లీవ్ లెటర్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం అనమాట ఇంటికి వెళ్ళడానికి. రైట్, వాళ్ళు ఇంటికి పంపించేవాళ్ళు కదా, కాదు కదా, సెలవుల్లో పంపిస్తారు కదా. ఇది బాగా మాకు గుర్తుంది ఏంటంటే కనుక రేపు పొద్దున ఎప్పుడో రెండు రోజుల్లో శ్రావణ శుక్రవారం అని చెప్పేసి నేను లీవ్ లెటర్ రాసుకెళ్ళాను. మా ఇంట్లో వరలక్ష్మి వచ్చి చేస్తారు కావున సెలవు అని.
0: ఓకే ఓకే.
1: ప్రిన్సిపల్ బండబులు తిట్టాడు.
0: వరలక్ష్మి వ్రతానికి నీకేంటో సంబంధం ఉన్నారా?
1: లక్ష్మి వ్రతానికి నీకు వరలక్ష్మి వ్రతానికి సంబంధం ఏంటరా అని చెప్పేసి
0: చెప్పాలి కదండి. మనమే కదండి సర్వీ పట్టుకొచ్చేదని చెప్పాల్సింది కదా.
1: అప్పట్లో చిన్నవాళ్ళం కదా, 8వ తరగతి కదా. సో అందుకని ఇంకా బోరు బోరుని ఏడుస్తుంటే ఇంకా తట్టుకోలేక ఇచ్చి పంపించాడు అనమాట.
0: కానీ మాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ స్కూల్లో అయితే హాలిడే ఉండేది వరలక్ష్మి వ్రతానికి.
1: కానీ మేము రెసిడెన్షియల్ స్కూల్ కదా, మేము ఇంటికి వెళ్ళాలి కదా.
0: అవును, అర్థం.
1: బస్సు టికెట్ పెట్టుకుని.
0: ఓకే ఓకే ఓకే.
1: అందుకని ఏదో ఒక రీజన్ రాసేవాళ్ళం అనమాట. అంటే మనకి ఏదో ఒకటి నాకు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఏదో ఒకటి రాస్తాం అనమాట. కానీ అప్పట్లో నాకు ఆ రోజుల్లో ఏమి లేదు, వరలక్ష్మి వ్రతం ఒకటే ఉండింది. అందుకని అది రాసి
0: పెట్టుకెళ్ళాం. సూపర్ భారతం గారు.
1: ఓకే సార్,
0: రేపు రేపు ఖచ్చితంగా లీవ్ తీసుకోండి ఆన్ అకౌంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం.
1: ఓకే సార్,
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కాలింగ్. అది భారతం గారు మా ట్రాఫిక్ అప్డేట్లు బాగున్నాయని బహు మెచ్చుకున్నారు. అది అది మెచ్చుకోవడమో లేకపోతే ఆయన భారతం గారు సర్కాదమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఫీలింగ్ పాజిటివ్. అదైతే వేసుకుంటా, కెట్టిలో వేసుకుంటా. అండ్ హౌ ఇస్ ద జోష్ ఆఫ్ శ్రావణ శుక్రవారం టుమారో? లీవ్స్ పెడుతున్నారా లేదా అని చెప్పి సరదా కాల్ చేసి మాట్లాడండి. కమింగ్ అప్ ఓ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద మూవీ రాజు వర్సెస్ రాంబాయి. చాలా మంచి పాట అనురాగ్ కుల్కర్ణి వాయిస్ లో. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంకో మాట వస్తుంది, వింటూనే ఉండండి. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Surabhi, Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi means strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్, పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి ramji.com.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ సామాన్లు. గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas.
3: IPL matches aina
6: kottalo Vivek Flowers daggara mottam hadavadi nadustundi. Janalu Bivats Flowers 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas.
3: IPL matches aina kotta movie release aina Radio Surabhi America lo telugustam.
8: You are listening to Radio Surabhi 107.
3: IPL matches aina kotta movie release aina Radio Surabhi America lo telugustam.
8: You are listening to Radio Surabhi 107.9 FM HD3. You are listening to Radio Surabhi 107.9 FM HD3.
9: నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను. నేను మీ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
11: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
10: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
12: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

అది అలా లాస్ట్ పార్ట్ ఎండ్ అయ్యేంత వరకు అసలు కనీసం మాట్లాడాలనిపించదు అనమాట. దట్ ఈస్ ఏఆర్ రెహమాన్. డే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 104.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో మొత్తానికి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ కడలి. మరి అంతే బ్యూటిఫుల్ విషయం వెళ్లే ముందు చెప్పాలి, అదేంటి అంటే నాగార్జున గారు, నాగ చైతన్య గారు అండ్ అఖిల్ గారు వీళ్ళు ముగ్గురు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారన్నమాట. సో ఇట్స్ నేషనల్ ఇంటర్వ్యూ, విత్ టాకింగ్ అబౌట్ లైక్ లాట్ ఆఫ్ స్టఫ్.

అందులో టాకింగ్ అబౌట్ లెగసీ అఖిల్ గారు మాట అన్నారు అనమాట. హీ టోల్డ్ మేబీ ఇంకో 20 ఇయర్స్ డౌన్ ద లేన్ ఇప్పుడు నాగార్జున గారు సెంటర్ లో ఉన్నారు, నాగచైతన్య గారు పక్కన ఉన్నారు, అఖిల్ గారు ఇస్ ఇన్ లెఫ్ట్. ఓకే, ఇంకో 20 ఇయర్స్ డౌన్ ద లేన్ వీ మూవ్ టు ద సెంటర్ సీట్ అండ్ యూనో అవర్ కిడ్స్ దాట్ ఇన్ దాట్ వే వీ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ ద లెగసీ అని చెప్పి చెప్పారు అనమాట. చెప్తే నాగార్జున గారు చిన్న కరెక్షన్ అంతా బాగుంది కానీ నేను మాత్రం సెంటర్ సీట్ లో ఎలాగే కూర్చుంటాను, కావాలంటే మీ పిల్లల్ని వీళ్ళందరినీ యాడ్ చేయండి కానీ నేను మాత్రం ఐఎమ్ గోయింగ్ నో వేర్ అని చెప్పారు అనమాట. అది మనం అనుకుంటున్నాం కదా, జస్ట్ కొంచెం లైట్ గా చేతేనే అమ్మో 50 ఏళ్ళు మనం ఎలా ఉంటానరా బాబు, 60 ఏళ్ళు ఎలా ఉంటానరా బాబు, 70 ఏళ్ళు ఎలా ఉంటానరా బాబు అన్న దాని గురించే టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. అలాంటిది జస్ట్ ఇమాజిన్ దట్ పర్సన్ సేయింగ్ దట్ నేను నా హెల్త్ ని కరెక్ట్ చూసుకుంటా, నేను ఇంటాక్ట్ ఉంటా, నేను పని చేసుకుంటా, అందరూ నో డాడీ లిజనింగ్ అని చెప్పి ఆయన అంత కాన్ఫిడెంట్ చెప్తే ఎలా ఉంటుంది, అది మ్యాటర్. ఓకే, సో దిస్ ద వైబ్ ఐ నీడ్ మ్యాన్, దిస్ ఇస్ ద వైబ్ ఐ నీడ్. హెల్త్ ఇంత జాగ్రత్త చూసుకుంటే ఇంకా మనం ఎవరికి తగ్గకాలి, అది మ్యాటర్. సో ఆన్ దాట్ నోట్ ఎవరి గురించి ఎలాంటి పాట వేయాలో తెలుసుగా, కమింగ్ అప్ అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా వైబ్ అయిపోండి అమ్మా.

0: అన్న
1: ఒక్కసారి పాడన్నా.
0: అడుగు పెడితే పిసలు పిసలు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: Tissinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to a person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas.
5: Radio Surabhi. Namaskaram. Radio Surabhi, 107.9 FM HD3. America lo Telugu Nestam, Sounds Like Home lo, Vani from Vancouver karyakramaniki, Swagatam, Suswagatam. Ee karyakraman dwara, prati varam, oka pramukha vyakti jeevitanni parichayam chestu, vaari chitralloni, enno andamaina paatalato, mee munduku vastunnanu, nenu mee vyakhyata, వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు అద్భుతమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, భావపూరితమైన గానంతో కోట్లాది మంది హృదయాలను దోచుకోవడమే కాకుండా సంగీత ప్రపంచంలో మధుర గానంతో చెరగని ముద్ర వేసిన మహాగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుంటూ వారి చిత్రాల్లోని పాటలని విందాము. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా చౌటపల్లి అనే గ్రామంలో గాయకులైన ఘంటసాల సూరయ్య గారికి మరియు శ్రీమతి రత్తమ్మ గారులకు 4 డిసెంబర్ 1922 జన్మించారు. ఘంటసాల గారు చిన్ననాటి నుండే సంగీత నృత్యాలలో అభిరుచి కనపరిచేవారు. చిన్నప్పుడే ఘంటసాల గారి తండ్రి మరణించడం వలన వారి మేనమామ దగ్గర పెరిగారు. పట్రాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటూనే విజయనగరంలోని మహారాజా సంగీత నృత్య ప్రభుత్వ కళాశాలలో సంగీత శిక్షణ తీసుకున్నారు. ఘంటసాల గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇచ్చిన

ఘంటసాల గారికి గాయకుడిగా తొలి అవకాశం ఆల్ ఇండియా రేడియో నుండి వచ్చింది. తర్వాత హెచ్ఎంవి స్టూడియో నుండి పేకేటి శివరాం గారు ఘంటసాల గారి ప్రైవేట్ పాటలను రికార్డ్ చేశారు. ఘంటసాల గారు బృంద గాయకుడిగా మరియు ప్రతిభా ఫిలిమ్స్ ద్వారా సీతారామ జననంలో క్యారెక్టర్ రోల్ కోసం అరంగేట్రం చేశారు. దీని తర్వాత వారు ప్రసిద్ధ సంగీత దర్శకులు గాలి పెంచెల మరియు సిఆర్ సుబ్బరామన్లతో కలిసి పనిచేశారు. ఇప్పుడు మరో చక్కటి పాట విందాము.

ఘంటసాల గారు 1942లో క్విటిండియా ఉద్యమంలో పాల్గొనడం వలన వారిని అరెస్ట్ చేసి 18 నెలలు బళారిలోని అలిపిరి జైల్లో పెట్టారు. విడుదలైన తర్వాత పెదపులివరు అనే గ్రామానికి చెందిన సావిత్రి గారితో వారికి వివాహం జరిగింది. అదే గ్రామానికి చెందిన కవి సీనియర్ సముద్రాల గారిని ఒక సందర్భంలో కలిసినప్పుడు అప్పటికే కర్ణాటక సంగీతంలో గాయకుడిగా పేరు పొందిన ఘంటసాల గారిని సినిమా పరిశ్రమలో గాయకుడిగా ప్రయత్నించమని సలహా ఇచ్చి మద్రాసుని పరిశ్రమకి పరిచయం చేశారు. ఇప్పుడు మరో చక్కటి పాట విందాము.

సంగీత దర్శకుడిగా ఘంటసాల గారి తొలి సినిమా లక్ష్మమ్మ. పాటలు పాడే నటుడి స్వరానికి తగ్గట్టుగా పాడడంలో దిట్ట ఘంటసాల గారు. ఇప్పుడు బందిపోటు దొంగల చిత్రం నుండి పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో దాశరథి గారి కళ నుండి జాలువారగా ఘంటసాల గారు పాడిన ఈ పాట మీకోసం.

నిర్మాత చిత్రజల్లు కృష్ణవేణి గారు ఘంటసాల గారికి తమ మొదటి సినిమా మన దేశం కోసం పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇది ఎన్టీ రామారావు గారి యొక్క మొదటి చిత్రం కావడం విశేషం. దీనితో ఘంటసాల గారు సంగీత స్వరకర్త మరియు ప్లేబ్యాక్ సింగర్ గా స్థిరపడ్డారు. ప్రేమ్నగర్ చిత్రం నుండి కెవి మహదేవన్ గారి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ గారు రచించగా ఘంటసాల గారు పాడిన ఈ పాట విందాము.

ఘంటసాల గారు 1970 మధ్యకాలం వరకు తెలుగు సినిమాల్లో అత్యంత సమర్థవంతమైన చలనచిత్ర స్వరకర్త మరియు నేపథ్య గాయకులుగా సుప్రసిద్ధులయ్యారు. పాతాళ భైరవి, మాయాబుజార్, లవకుశ, పాండవ వనవాసం రహస్యం, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యుల కథ మరియు పెళ్లి చేసి చూడు వంటి అనేక ప్రసిద్ధ తెలుగు సినిమాలకు మరియు 1950-1960 మధ్య ప్రసిద్ధ తమిళ మరియు కన్నడ చిత్రాలకు సంగీతం అందించారు. ఇప్పుడు మరో చక్కటి పాట విందాము.

కృష్ణ కుమార్ గారు ఎన్టీఆర్ గారు జంటగా నటించిన బందిపోటు చిత్రం నుండి ఆరుద్ర కార్యకాలం నుండి జానువారగా అరుదైన సుమనేశ రంజని రాగంలో ఘన్సాల మాస్టర్ గారు స్వరకల్పన చేసి సుశీల్ గారితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Alice, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్.
9: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్,
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
6: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
10: Oi, biryani tintava?
11: Marchipoyava? I am on a diet. Salad.
10: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
11: Inti rendu order chestunava?
10: Anta vari avaku M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vaalla special live handi biryani to double ka meeta free.
11: Sharing is caring. Telusa?
10: M&M, 1900 Marketplace Boulevard, Irving.
12: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
13: Radhika, next week my office event ki please take care of the catering, okay?
14: Sure. How many people are we expecting?
13: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
14: Idi office party a leka jatra?
13: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
15: Meer vintunnaru Radio Surabhi 107.9 FM HD3. America lo telugu nestam, sounds like home lo. వాణి ఫ్రం బ్యాంకోర్ కార్యక్రమంలో గాన గంధర్వులు, అమర గాయకులు శ్రీ ఘనసాల వెంకటేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఘంటసాల గారు హిందీ చిత్రాల్లో కూడా పాడారు. జెండా ఉంచా రహే హమారా చిత్రానికి పాడడమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహించారు. జగదేక వీరుని కథ చిత్రంలో శివశంకరి పాటను హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీత మేళమింపుతో అత్యంత క్లిష్టమైన పాటను ఘంటసాల గారు ఒకే ఒక టేక్ లో పాడారట. అదే పాట ఇప్పుడు మనం విందాము.

మంచి చెడు చిత్రం నుండి ఆత్రేయ గారు రచించిన ఈ గీతాన్ని విశ్వనాథన్ రామమూర్తులు గారు స్వరపరిచారు. ఘన్సాల సుశీల గారు పాడిన ఈ ప్రాస గీతాన్ని ఇప్పుడు మనం విందాము.

ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసుడుగా పనిచేశారు. వారు భగవద్గీత, పుష్పవిలాపం, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, జానపద గేయాలు మరియు పద్యాలను తెలుగులో ప్రత్యేకమైన

శైలితో ప్రైవేట్ ఆల్బమ్స్ లను రికార్డ్ చేశారు. ఆయన దర్శకత్వం వహించి పాడిన భగవద్గీత ఇప్పటికీ తిరుమల ఆలయంలో ప్రతిరోజు వినబడుతుంది. సంగీతంలోని 3 అష్టపదులను చాలా సౌకర్యవంతంగా ఏకరూపతతో కూడిన పూర్తిస్థాయి శ్రావ్యమైన శక్తివంతమైన స్వర పరిధిని కలిగి ఉన్న నేపథ్య గాయకులలో ఘంటసాల గారు అగ్రగామి అని అంటారు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు మరియు నేపథ్య గాయని పి సుశీల గారు. ఇప్పుడు ఏకవీర చిత్రం నుండి కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రచించగా ఘంటసాల గారు మరియు బాలు గారు పాడిన ఈ పాట మీకోసం.

మంచి రోజులు వచ్చే చిత్రం నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఈ గీతాన్ని టి చలపతిరావు గారు సంగీతాన్ని స్వరపరచగా ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

గౌరవం చిత్రం నుండి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సుశీల గారు ఘంటసాల గారు కలిసి పాడిన ఈ యుగళ గీతం ఇప్పుడు విందాము.

కోడలు చిత్రం నుండి టి చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఘన్సాల గారు జిక్కి గారు పాడిన ఈ ఆరుద్ర గారి గీతం ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రం బెంగళూరు కార్యక్రమంలో గాన గంధర్వులు, అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ లో 12 సెంటర్లో 100 రోజులు జరుపుకుని అఖండ విజయాన్ని సాధించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఆరుద్ర గారి కళ్ళ నుండి జానివారగా కెవి మహదేవన్ గారి సంగీతంలో ఘన్సన్ గారు, సుశీల గారు పాడిన ఈ పాట మీకు సమ్.
9: ఇంద్రుని చింద్రుని

ఆత్మ గౌరవం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నాయికగా నటించారు కాంచన గారు. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతంలో సుశీల గారు ఘంటసాల గారు పాడిన అదే చిత్రం నుండి ఈ ఆరుత్ర గారి గీతం మీకోసం.

1962లో పుల్లయ్య గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారితో కలిసి నటించిన చిత్రం సిరి సంపతలు. ఈ చిత్రంలో పాటల జల్లును కురిపించారు వారి సంగీత జరిలో మాస్టర్ వేణుగారు. ఆత్రేయ గారి సాహిత్య సుమాలను వారి మధురమైన స్వరంలో పరమశింపచేశారు ఘంటసాల మాస్టర్ గారు, జానకి గారు. అదే పాట మీకోసం.

0: కదలికలతో ఎలాంటి కథనైనా కదిలించగల సమ్మోహన శక్తి సావిత్రి గారికి ఉంది అని అనడం అతిశయోక్తి కాదు. తమిళంలో నిర్మించిన శారదా చిత్రాన్ని ఆదిత్య సుబ్బారావు గారు తెలుగులో పునర్నిర్మించిన చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జంటగా నటించిన సుమంగళి. ఆత్రేయ గారి కలం నుండి జాలి వరగా మహదేవన్ గారి సంగీతంలో గన్సాల మాస్టర్ గారు సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తరువాతి పాట.
1: కనులు కనులతో కలబడితే

నందమూరి తారక రామారావు గారు కృష్ణకుమారి గారు జంటగా నటించిన శ్రీ తిరుపతమ్మ కథా చిత్రం నుండి పామట్టి బి శంకర్ గారి సంగీతంలో జలతారంచుల మేలి ముసుగులో తలను వాల్చు వేళ అంటూ తనదైన శైలి రచించారు ఆచార్య డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి రచనలో ఘన్సాల గారు పాడిన ఈ పాట మీకోసం.

నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన సిరి సంపదలు చిత్రం నుండి, మాస్టర్ వేణు గారి సంగీతంలో, శ్రీశ్రీ గారి సాహిత్యంలో ఘన్సాల మాస్టర్ గారు, సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

పెద్దిరెడ్డి నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ముఖ్య పాత్రల్లో నటించిన 1965లో విడుదలైన కుటుంబ కథా చిత్రం సుమంగళి చిత్రం నుండి, ఆత్రేయ గారి కళ నుండి జాలువారగా కెవి మహదేవన్ గారి సంగీతంలో ఘన్సాల్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

ఆలూరి రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో డాక్టర్ చక్రవర్తి చిత్రంలో శ్రీశ్రీ గారు రచించిన ఈ పాటని ఘంటసాల గారు మనసుకు హత్తుకుపోయే విధంగా పాడారు. అదే పాట మనం విన్నాము.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms. Visit vvfagtech.com or call
4: 848-244-0213.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening to me next time, Radio Surabhi.
6: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఏది కూడా, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, పచ్చమి కబాబ్, పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
12: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రం వ్యాంకోర్ కార్యక్రమంలో గాన గంధర్వులు, అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. దసరా పుల్లోడు చిత్రం నుండి, ఆత్మయ్య గారి కళ నుండి జానవారగా మహాదేవన్ గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు, సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

శ్రీ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు స్వరపరిచి భావగర్భంగా పాడిన ఈ పాటని అలవోకగా ఆశువుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారట. అదే పాట మనం వినబోయే తర్వాతి పాట.

ఇప్పుడు ఏకవీరా చిత్రం నుండి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రచించగా, కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చగా, ఘంటసాల గారు మరియు సుశీల గారు పాడిన ఈ పాట విందాము.

మాయాబజార్ చిత్రంలో పింగళి గారు రచించిన ఈ పాటలో ఇద్దరి సుమధుర స్వరాలు మనం వినొచ్చు. అదే సావిత్రి గారితో ఘంటసాల గారి స్వరకల్పన చేసి పాడిన పాట. అదే ఇప్పుడు మనం విందాము.

0: சுந்தரி ஓ சுந்தரி ஓ சுந்தரி ஓ சுந்தரி ஓ சுந்தரி.
1: భక్త తుకారాం చిత్రం నుండి ఆదినారాయణరావు గారు సంగీతం స్వరపరచగా వీటూరి గారు రచించిన ఘంటసాల గారు పాడిన ఈ గీతాన్ని ఇప్పుడు మనం విందాము.

పద్మనాభం గారు తమ ఇంటిని 40,000 కుదోబెట్టి దేవతా చిత్రాన్ని ప్రారంభించారట. ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారు మరియు సావిత్రి గారు నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. అదే చిత్రం నుండి వీటూరు గారు రచించిన ఈ పాటకి స్వరకర్త కోదండపాణి గారు కాగా ఘంటసాల గారు సుశీల గారితో పాడారు. అదే పాట మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. Ee Shravana Masamlo, mee Radio Surabhi meeku andistundi kotta sambaralu. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రం బెంగళూరు కార్యక్రమంలో గాన గంధర్వులు, అమర గాయకులు శ్రీ ఘనసాల వెంకటేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. కులగోత్రాలు చిత్రం నుండి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో ఘనసాల మాస్టర్ గారు సుశీల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

దర్శకుడు గారు నటించిన ఉయ్యాల జంపాల చిత్రంలో ఆరుద్ర గారు రచించిన పాట కొండగాలి తిరిగింది అనే పాట వారికి ఎంతగా నచ్చిందో కాని వారు రచించిన పుస్తకానికి అదే పేరు పెట్టుకున్నారు. మలయ మారుతంలో బంధించి మనకు ఇచ్చారు పెండ్యాల గారు. ఘన్సన మాస్టర్ గారు సుశీల గారు పాడిన అదే పాట ఇప్పుడు మనం విందాము.

కవి అయినప్పటికీ దాశరథి గారి ఖ్యాతి విని వారిపై నమ్మకంతో తమ చిత్రం వాగ్దానంలో పాట రాసే అవకాశాన్ని ఇచ్చారు మనసు కవి ఆత్వే గారు. ఆయన నమ్మకాన్ని మొమ్ము చేయలేదు దాశరథి గారు. పెంగేల వారు స్వరపరిచిన వరసలకు అందమైన భావాలను పొదిగి ఒక మధురమైన గీతాన్ని రచించి ఒక చక్కటి ఆణిముత్యాన్ని అందించారు దాశరథి గారు. వారి శబ్దార్థ సౌందర్యాన్ని గురించి చెప్పడానికి ఈ పాట చాలు. ఘన్సల మాస్టర్ గారు సుశీల గారు పాడిన అదే పాట మీకోసం.

డాక్టర్ చక్రవర్తి చిత్రంలో కృష్ణకుమారి గారు నాగేశ్వరరావు గారి మధ్య ఒక యుగళ గీతాన్ని పూర్తిగా ట్రైన్ లోనే చిత్రీకరించారు. ఆ పాటని ఆరుద్ర గారు రచించగా రస రాజేశ్వర్ల వారి సంగీతంలో ఘన్సల్ గారు సుశీల గారు పాడిన ఈ పాట మీకోసం.

చిత్రం జూన్ నాకు తెలుగు రూపం 1965లో జగ్గయ్య కృష్ణ కుమార్ గారుల జంటగా నటించిన ఉయ్యాల జంపాల చిత్రం. స్త్రీ పురుష ప్రణయానుబంధానికి సంబంధించిన విశిష్టమైన కథతో రూపొందించింది ఈ చిత్రం. కళా విలువలు ఉన్నా ఆర్థికంగా పరాజయాన్ని చవిచూసింది. కానీ సినిమాలోని అపురూపమైన పాటల వల్లనే చిరకాలం సినీ ప్రియులకు గుర్తుండిపోయింది. ఆదిత్ర గారి రచనలో, పెంగ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ఘంటసాల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాతి పాట.

శాస్త్రి గారికి చిన్ననాటి నుండి అక్కినేని నాగేశ్వరరావు గారంటే ఎన్నలేని అభిమానం. అది వారి ఇరువురు నటించిన చిత్రాల్లో స్పష్టంగా కనబడుతుంది. అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన మొట్టమొదటి చిత్రం దొంగరాముడులో వారిరువురి జంట అందరినీ మెప్పించింది. అదే చిత్రం నుండి పెండ్యాల వారి స్వరకల్పనలో ఘన్సాల గారు, జిక్కి గారు పాడిన ఈ సముద్రాల రాఘవాచార్యుల వారి పాట ఇప్పుడు విందాము.

గంగోత్రాలు చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంలో ఘన్సల్ మాస్టర్ గారు, సుశీల గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
9: What a day, I'm completely exhausted. Dinner plans enti?
10: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
11: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు ఆఫర్ లెటర్
12: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్ లో వాణి ఫ్రం బ్యాంకోర్ కార్యక్రమంలో గాన గంధర్వులు, అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. పాండవ వనవాసం చిత్రంలో భీముడి పాత్రకి ఊహకందని విధంగా యుగళ గీతాన్ని చిత్రీకరించారు. సముద్రాల రాఘవాచార్యులు రచించిన ఈ గీతాన్ని ఘంటసాల గారు స్వరపరిచి సుశీల గారితో పాడారు. అదే హిమగిరి సొగసుల పాట విందాము.

గారు ఘంటసాల గారితో కలిసి పాడే అవకాశం వారికి మంచి మిత్రులు చిత్రంలో కోదండపాణి గారు స్వరకల్పనలో కల్పించారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ మైత్రి గీతాన్ని ఇప్పుడు మనం విందాము.

ఇప్పుడు తల్ల పెళ్ళామ్మ చిత్రం నుండి ఆచార్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకి సంగీతాన్ని టీవీ రాజుగారు స్వరపరచగా ఘంటసాల గారు సుశీల గారితో పాడిన ఈ పాట ఇప్పుడు మనం విందాము.

ఆనంద నిలయం చిత్రం నుండి పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో ఆరుద్ర గారు రచించగా ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ పాట మీకోసం.

రాముడు భీముడు చిత్రం నుండి మన పుంభావ సరస్వతి సినాది గారు రచించిన ఈ యుగల గీతాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరపరచగా ఘంటసాల గారు మరియు సుశీల గారు పాడారు. అదే పాట మనం వినబోయే తర్వాతి పాట.

భారత ప్రభుత్వం 11 ఫిబ్రవరి 2003 ఘంటసాల గారి యొక్క పోస్టల్ స్టాంప్ మరియు మొదటి రోజు కవర్ ను విడుదల చేసింది. ఈ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకులు సంగీతకర్త ఘంటసాల గారే. యుఎస్ పోస్టల్ డిపార్ట్మెంట్ 6 అక్టోబర్ 2014 ఘంటసాల గారి మీద పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. న్యూయార్క్ లోని తెలుగు లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. ఘంటసాల మెలోడీ కింగ్ అవార్డుతో సహా ప్రతి సంవత్సరం ఘంటసాల గారి పేరు మీద వివిధ అవార్డులు ఇవ్వబడతాయి. ఈ అవార్డులు గ్రహీతలలో నేపథ్య గాయకులు కేజే యేసుదాస్ గారు, పి సుశీల గారు మరియు ఇండియన్ ఐడిల్ శ్రీరామచంద్ర ఉన్నారు. ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ ఘంటసాల జాతీయ అవార్డును స్థాపించింది. దాని మొదటి విజేతగా నేపథ్య గాయకులు ఎస్పి బాల్స్.

తన గానామృతంతో మన అందరినీ అలరించిన ఘంటసాల గారు 1974 ఫిబ్రవరి 11 అనంత లోకాలకు తరలి వెళ్లారు. వారి మరణానికి ముందు రోజు ఆసుపత్రి మంచం మీద నుండి వారు చివరిసారిగా మాస్టర్ వేణుగారి సంగీత దర్శకత్వంలో రికార్డ్ చేసిన డాక్యుమెంటరీ భద్రాచల రామదాసు వైభవం. కొన్న ఊపిరి ఉన్నంత వరకు పాట పాడుతూనే ఉన్న ఘంటసాల గారు నాడు నేడు ఈనాడు మన అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది ఘంటసాల గారిని గూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రం వ్యాంకోవర్ అనే కార్యక్రమం ద్వారా కలుసుకుందాము. అంతవరకు సెలవు మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ధన్యవాదాలు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfactech.com.
4: ఇది కథానిక. భీమవరంలో ఒక ప్రాబ్లమ్, హోటల్ రూమ్ లో ఉండి రెడీ అయితే రెడీ అవుతుంటే ఊరికి టీవీ నడుస్తుంది అనమాట. అప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ చదువుతున్నారు, నా స్క్రోలింగ్ వస్తుంది. రెడీ అవుతుంటే అప్పుడే అనౌన్స్ చేస్తుంటే లిస్ట్ జస్ట్ మామూలుగా క్యాజువల్ గా సమ్ న్యూస్ ఛానల్ నడుస్తుంది, నేను మామూలుగా రెడీ అవుతున్నా ప్రోగ్రామ్ కి. లిస్ట్ అంతా చదువుతుంటే గాయని అని నా పేరు చెప్పేసేటప్పటికి అసలు ఫస్ట్ అక్కడ న్యూస్ లోనే విన్నాను. తర్వాత ఆ ప్రోగ్రామ్ లో ఆ రోజు శ్రావణ భార్గవి, అంజనా స్వామి వీళ్ళందరూ ఉన్నారు. వెంటనే ఆ ప్రోగ్రామ్ లో ఇట్ వాజ్ అ కాలేజ్ షో, సో వాళ్ళు ఆ పాట ఫస్ట్ వెళ్తున్న ఆ పాట ప్రెసెంట్ చేయమని ఇంకా ఏదో హడావిడంతా చేస్తారు. చాలా స్పెషల్
5: అంతా ఆ పాట చుట్టూ తిరిగింది అంతేనా.
4: అంతేనా,

మ్యూజికలీ యోర్స్ విత్ జయస్వి షో ఇక నుంచి మాళవిక చేయబోతుంది. వాట్? అరే అసలు ఇదేం డెసిషన్? ఇప్పటి వరకు జయస్వినే కదా, అంటే నేనే కదా ఈ షో చేస్తోంది. బట్ కాదు, ఫర్ ఎ చేంజ్ ఈ షో మాళవిక చేయబోతోంది. ఎందుకు, ఏమిటి, ఈ డీటెయిల్స్ అని తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యోర్స్ విత్ మీ జయస్వి.

0: Vintinarum musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: నాకేం తెలుసు
0: అంటే ఇదే మ్యాజికల్ వాయిస్ అక్కడ రిపీట్ అయ్యి అందరి మనసులో ముద్రించుకుపోయింది. మరి అదే వాయిస్ ఇక్కడ ఉంది కదా, ఎందుకు ఓం నమో వెంకటేశాయలో రాలేదు మా అక్క?
1: ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ డెఫినెట్లీ. సో ఆయన ఎవరు కరెక్ట్ అనుకుంటే వాళ్ళతో పాడించుతారు, ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే నా పెళ్ళైన తర్వాత, నా పెళ్ళైన టైంలో మా హస్బెండ్ ఢిల్లీలో ఉండేవారు.
0: ఓకే.
1: ఆయన పేరు కృష్ణ. సో ఢిల్లీలో నేను ఢిల్లీ వెళ్ళటం, బట్ ఆల్రెడీ నేను ఇక్కడ కమిట్ అయిన షోస్ స్వరాభిషేకం అండ్ సూపర్ సింగర్ షూటింగ్ అవుతూ ఉన్నాయి. ఎవ్రీ వీక్ షూట్, రెండు ప్యారలల్ గా షూట్ జరుగుతోంది. సూపర్ సింగర్ అయితే ఎన్నో ఎన్నో వారాలు పాటు నడిచింది, అందరికి తెలుసు సూపర్ సింగర్ 7. సో అది నడుస్తుంది, ఇటు స్వరాభిషేకం నడుస్తుంది. సో నేను ఢిల్లీ నుంచి ప్రతి 3-4 రోజులకి ఒకసారి ఇటు రావటం, ఇక్కడున్న కమిట్మెంట్స్, రికార్డింగ్స్ అన్ని ఫినిష్ చేసుకోవటం. షోస్ టైంలో చాలా ప్రోగ్రామ్స్ కూడా నడిచేవి వేరే వేరే, గుంటూరులో, విజయవాడలో, విశాఖపట్నం, ఇవన్నీ నడుస్తుండే. వాటి మధ్యన ఇవి ఫినిష్ చేసుకోవటం, వెంటనే కొంచెం గ్యాప్ రాగానే అటు వెళ్ళటం, ఒక 2-3 రోజులు మళ్ళీ ఇటు రావటం. ఇదంతా మా ఆయన చూసి, అయ్యో చాలా ఇబ్బంది పడుతోంది, ఏంటి 2-3 రోజులకి ఒకసారి ప్రయాణం చేయాల్సి వస్తుంది అని. తను హీ చోజ్ టు మూవ్ టు హైదరాబాద్.
0: వావ్, స్వీట్.
1: సో స్వీట్ ఆఫ్ హిమ్. అందుకని అప్పుడు హైదరాబాద్ మూవ్ అయిపోయాడు. ఆ సంవత్సరమే ఒక 7-8 మంత్స్ ఉన్నాం ఏమో ఢిల్లీలో. ఆ 7-8 మంత్స్ లో ఏమిటి, నేను ప్రతి 3-4 రోజులకి హైదరాబాద్ వస్తూ ఉండేదాన్ని. అయితే ఈ ప్రాసెస్ లో నేను ఎక్కడున్నా అంటే ఢిల్లీలో ఉంటాడు తను. ఆ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో, మీరు ఫస్ట్ కలుసుకున్నది ఎక్కడ అంటే లండన్ లో మేము ఫస్ట్ టైం మీట్ అయ్యాము, నేను ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు తన్ని కలుసుకున్నా అని చెప్పటం. లండన్ లో ఫస్ట్ టైం నేను ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు తన్ని కలుసుకున్నా అని చెప్పటం. ఈ ఢిల్లీ, ఈ లండన్ అన్నది ఇంకా నేను యూకే లో సెటిల్ అయిపోయాను, నేను ఇండియాలో ఉండట్లేదు. ఆర్ నాతో మాట్లాడి ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీలో ఉంటున్నాను, హైదరాబాద్ లో ఉండట్లేదు అనేది ఒక రూమర్. ఎవరు ఎందుకు స్ప్రెడ్ చేశారు, నేను డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ప్రతి 2 రోజులకి సరే ఢిల్లీ నుంచే రావటం ఇబ్బంది, అలాంటిది యూకే నుంచి ఎవరన్నా ఆల్రెడీ నడుస్తున్న స్వరాభిషేకానికి, సూపర్ సింగర్ కి ప్రతి 2 రోజులకి యూకే నుంచి ఎవరైనా ఎలా రాగలరు, రాలేరు. ఇట్స్ ఆబ్వియస్ దట్ ఐ వాజ్ లివింగ్ ఇన్ ఇండియా. కానీ పేపర్లు కూడా రాశారు యుఎస్, యూకే, యూకే, యూకే. దాంతో అది ఒక మిస్లీడ్ అయ్యి నేను ఇక్కడ ఉండట్లేదు అన్నది చాలా రూమర్ స్ప్రెడ్ అయింది.
0: వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నీకు ఓం నమో వెంకటేశాయలో మేబీ కీరవాణి గారు పిలవకపోవడానికి, లేదా ఆయన నువ్వు ఇక్కడ అందుబాటులో లేవనుకోవడానికి
1: చాలా ఆస్కారం,
0: లేవనుకోవడమే ఆస్కారం. స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ జేఎస్వి.

0: Vinchinaru musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Oka aata adukundama?
2: Yes, yes.
1: Ready?
2: Ready.
1: So, aata peru Sapa. Aata pere Sapa. Sa ante sahasam, pa ante paata. Adi.
2: Truth or dare lang.
1: Idi musical ide. Sapa.
2: Em cheyali?
1: ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు ముందుగా నంది అవార్డు వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ అగైన్ నీకు స్వరాల పాట పాడడం అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అండ్ వేణుమాధవ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ నాకు నువ్వు నేర్పించిన పాటలలో లాస్ట్ ఫ్రేజ్ ఆఫ్ వేణుమాధవ వన్ టైం నాకు అక్క నాకు గుర్తుంది అక్క లాస్ట్ ఫ్రేజెస్ లో స్వరాలు నాకు ఒక టూ ఫ్రేజెస్ నాకు నేర్పించావు ఒక రియాలిటీ షోలో హడావిడిగా పాడాలి సూపర్ సింగర్స్ 8 ఐ గెస్ ఇఫ్ మై గెస్ ఇస్
2: సో
1: అప్పుడే ఈ పాట లైక్ దీని గురించి కొన్ని ఎక్స్పీరియన్సెస్ నువ్వు చెప్తున్నప్పుడు ఇలాంటి పాటలు బాగుంటాయి ఇవి ఎలా పాడాలి ఎలా ప్రెజెంట్ చేయాలి సింగర్స్ అనేది సో ఈ ఎక్స్పీరియన్సెస్ చెప్పావు సో అలాంటి పాట నీ కెరియర్ లో రాజన్నలో అమ్మ అవని సో ఆ మోహన రాగాల్లో ఉన్నటువంటి పాట మా అందరి కోసం ఒక్కసారి ఆలపిస్తే

0: వా, ఈ పాట రెహమాన్ గారి వందే మాత్రం ఎంత ఫేమస్. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ప్రతి పేట్రియాటిక్ సాంగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ అమ్మ ఆవని, ఒక ఐదారు మంది ఉంటే ఐదారు మందిలో నలుగురన్నా అమ్మ ఆవని పాడేవారు. అంత అంటే ఈ సాహిత్యం కానీ ఆ సిచ్యువేషన్ మేబీ యానీ యాక్షన్ కానీ ఈ పాట పాడిన నువ్వు కానీ అందరికి అలా నిండిపోయింది. ఇట్స్ అ బ్లాక్ లిస్ట్.
1: Thank you.
0: Stay tuned to Beautiful Show, Musically Yours with me, Jayasvi.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పి, బ్రాట్ టు యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.
1: రెహమాన్ గారి వందే మాత్రం ఎంత ఫేమస్. ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ప్రతి పేట్రియాటిక్ సాంగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ అమ్మావని, ఒక ఐదారు మంది ఉంటే ఐదారు మంది నలుగురన్నా అమ్మావని పాడేవారు. అంత అంటే ఈ సాహిత్యం కానీ ఆ సిచ్యువేషన్ మేబీ యానీ యాక్షన్ కానీ ఈ పాట పాడిన నువ్వు కానీ అందరి కళ నిండిపోయింది. ఇట్స్ బ్లాక్ లిస్ట్ ఇది. సో ఈ పాట గురించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటే సాప ఆటాడేద్దాం.
2: అమ్మావని ఫస్ట్ రికార్డింగ్ అయిపోయింది. ఇంకొన్ని స్వరాలు యాడ్ చేయాలని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిలుపొచ్చినప్పటికి నాకు జలుబు చేసింది. సో మొదటి గొంతుకి ఇప్పటి గొంతుకి తేడా వచ్చి మ్యాచ్ అవ్వదేమో అని నేను చాలా కంగారు పడ్డా. బట్ అలాంటిది ఏం లేకుండా సీమ్లెస్ గా అయిపోయింది రికార్డింగ్. చక్కగా రిలీజ్ అయింది పాట. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి, పాజిటివ్
1: రియాక్షన్. మనసు కనిపించింది అక్క ఇది అవార్డ్ వస్తుంది.
2: అమ్మ అవార్డ్ వరకు నేను అసలు ఏం ఆలోచించలే. చెప్తున్నా సెకండ్ టైం మళ్ళీ పాడేటప్పుడు అయ్యయ్యో జలుబి వాళ్ళే చెయ్యాలా అదేమో ఆ గొంతుకి గొంతుకి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
0: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. కమింగ్ బ్యాక్ టు సాపా గేమ్. సో సాహసమా పాట?
1: ఓహో, నేను ఎంచుకోవాలి. సాహసం చేద్దాం.
0: వా,
1: పాట పాడేదే కదా.
0: నీకు ఒక ఫ్లయింగ్ కిస్. మామూలు కిస్ కూడా కాదు. సాహసం సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి అక్క, ఇప్పుడు నువ్వు ఉన్న పళంగు ఒక సింగర్ కి కాల్ చేయాలి. కాల్ చేసి మాట్లాడాలి, అందులో నా షో గురించి మాట్లాడాలి. ఓకే,
1: శ్రీకృష్ణ చేద్దాం. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. హలో, హాయ్. నేను ఒక షోలో ఉన్నా, వైష్ణవి మ్యూజికల్లీ యువర్స్ అనే షోలో. అయితే నాకు అక్కడ ట్రూత్ ఆర్ డేర్ లో ఒక డేర్ వచ్చింది, ఎవరన్నా ఫ్రెండ్ కి సింగర్ ఫ్రెండ్ కి కాల్ చేయాలని. సో నేను మీకు ఇప్పుడు కాల్ చేశాను. వైష్ణవి ఓకేనా?
2: హాయ్ వైష్ణవి.
1: హాయ్ అంటుంది. ఐ డోంట్ యా యా ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవి ఎప్పుడు వస్తారు మ్యూజికల్ యూర్స్ కి అని అడుగుతుంది. మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. బాయ్ బాయ్ బాయ్.
0: వావ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అంటే కృష్ణాన్ని ఎత్తుతారు అనుకోలేదు.
1: ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక టైంలో వి డెఫినెట్లీ టాక్ టు ఈచ్ అదర్. అంత మంచి ఫ్రెండ్స్ మేము. ఏ కష్టం వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా ఫోన్ అయితే చేస్తాం. ఎక్కడున్నా, యుఎస్ లో ఉన్నా, యూకే లో ఉన్నా, విల్ డెఫినెట్లీ కాల్ ఈచ్ అదర్.
0: వెరీ లాంగ్ ట్రావెల్ కదక్క మీరు, కృష్ణ అన్న.
1: అవును అవును. ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు, బట్ కొంత నాకు చాలా మంచి ఫ్రెండ్ కారుణ్య సింగర్స్ లో. బట్ నేనే రోజు ఏం మేము మాట్లాడుకోం, మేము బట్ మాట్లాడామంటే ఇంకా గంటలు. ఇంకా ఇంట్లో కలిసామంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, వాళ్ళు మా ఇంటికి రావటం కానీ అంటే ఒక పండుగ రోజు. ఇంకా డిక్షనరీ ఆడుకోవడాలు, డంషరాజ్ ఆడాలు, మంచి మంచి వంటకాలు చేసుకుని తిండాలు, అందరూ ఫోన్ పక్కన పెట్టేస్తాం. హాయిగా ఒక మంచి చాలా రోజుల తర్వాత కలిసినట్టు హ్యాపీగా ఆటలు ఆడుకోవడం, మంచి భోజనం చేయడం, ఇదే ఉంటుంది అన్నమాట.
0: హౌస్ స్వీట్, హౌస్ స్వీట్. స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ జేఎస్పీ.

0: Vintunaru musically yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: So సాహసం అయితే చేసేసావు సాలో ఇంకా పాట ఒకటి
2: నాకైతే సాహసం చేయొచ్చు అంత అన్ని నాకేను
1: సరే ఏం చేయమంటుంది మీకోసం ఏదన్నా చేస్తా
2: అయ్యో ఏమంటలే గానీ ఈ మ్యూజికల్లీ యువర్స్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తాను అనమాట మీ షోనే నేను తీసేసుకుని నేను ఇంటర్వ్యూ చేస్తాను యూ విల్ బి ద గెస్ట్ ఆ రోజు ఆ రోజు నీతో సాహసం చేపిస్తా
1: ఓకే డన్ ఫిక్స్
2: ఇప్పుడు నువ్వే హోస్ట్ కాబట్టి నీ మాటనే వింటా
1: ఓ స్వీట్ కానీ దిస్ మీన్స్ అలా తెలుసా మా అక్క నన్ను ఇంటర్వ్యూ చేయబోతోంది వింటున్నారా లిజనర్స్ సో దిస్ ఇస్ గోనా బి అ వెరీ వెరీ బిగ్ డీల్ ఐఎమ్ రెడీ అక్క
2: డన్
1: సో అలా మోహన రాగంతో స్టార్ట్ చేసావు కొంచెం మోహన రాగంలోనే నీ పాటతో మా అందరినీ సమ్మోహన పరుస్తావని అయితే నేను అనుకుంటున్నా
2: ఓకే నేను స్టార్ట్ చేస్తా ఏ పాట నువ్వు చెప్పాలి
1: ఓకే డా ఓకే

0: ಪತಿ ನೀರ ಜಾಲಗಳಡಾ.
1: ಆಹಾ, ಸತ್ಯಭಾಮಲೋ ಉನ್ನಟುವಂತಿ ಆ ಅಂದವೈನ ಆ ಪೊಗರು ಆ ಗಮಕಲ್ಲೋ, ವಾ అది కంపోజిషన్ కే సాటి ధీటు.
0: అంతే అంత జమున గారు అంత అద్భుతంగా యాక్ట్ చేశారు సుశీల గారు గురించి. మోహన్ రాగా అంటే ఇంత అద్భుతం వచ్చింది అది పాడే.
1: నేను స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేస్.

0: బ్యూటిఫుల్
1: థ్యాంక్ యూ అక్క. సో సాప అయితే అలా జరిగిపోయింది, కానీ ఈ సాపాలోనే మోహనరాగం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నో అద్భుతమైన కాంపోజిషన్స్ ఉన్నాయి, లైక్ వేణుమాధవ అండ్

0: ఏం పాట అసలు ఇంటర్వ్యూలో నేను ఇన్ని పాత పాటలు పాడలేదేమో, నువ్వే అన్ని పాడిస్తున్నావు.
1: కొత్తగా ఉండాలన్నావు కదా, కొత్తగా ప్లాన్ చేసా.
0: వెరీ నైస్.
2: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్ యూర్స్ విత్ మీ జేస్వీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కవా పరాటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine-in, takeaway or full service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.

0: థ్యాంక్ యూ, మంచి మంచి పాటలన్నీ గుర్తు చేస్తున్నా. ఆన్లైన్ రికార్డింగ్ జస్ట్ వాంట్ టు డూ అ క్విక్ చాట్ విత్ లిసనర్స్. నేను ఒక చోట, వైష్ణవి ఒక చోట ఉండటం వల్ల ఆన్లైన్ పాడుతున్నప్పుడు సింక్ లో రాదు, ఒకరి తర్వాతే ఒకళ్ళు, అది ఒక డిలే లో వెళ్తుంది. సో టెంపోలో ఉండకపోవచ్చు ఒకసారి. సో అది నేరం మాది కాదు, ఇంటర్నెట్ ది అని మీరు గమనించవలసిందిగా
1: కోరుతున్నాను.
0: Stay tuned to Beautiful Show, musically yours with me, Jayasweet.

0: Vintanaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi. And coming back to the beautiful journey of your arranged come love story. దీన్ని నేను సింపుల్ గా ఏదో నువ్వు స్టోరీ లాగా మేము యూకే లో కలిసాం అలా జరిగింది ఇలా జరిగింది అలా నాకు వినాలలేదు. ఐ వాంట్ యునో ఒక ఆడియో మ్యూజికల్ గా నాకు వినిపించాలని నువ్వు జర్నీ చెప్పు, నేను సాంగ్ పాడతాను కానీ ఒక్క పాట మాత్రం నీ చేత పాడిస్తాను. అది సో ఫస్ట్ మీరు కలిసింది యూకే లో?
1: ఎస్, నేను యూకే లో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు వెంటనే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఇవాళ జరిగిపోతే నెక్స్ట్ డే బయలుదేరి వచ్చేయాలి ప్లాన్. కానీ అక్కడ ఒక వాల్కానిక్ ఇరప్షన్ జరగటం వల్ల, అగ్ని పర్వతం బద్దలు అవటం వల్ల నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. బికాస్ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్న వేరే అన్ని ఎయిర్పోర్ట్స్ క్లోజ్డ్ ఫర్ 1 వీక్ ఆర్ 10, ఇండెఫినెట్ ఎన్నాళ్ళు అనేది చెప్పట్లేదు. ఎందుకంటే యాష్ క్లౌడ్ ఫామ్ అయ్యి ఉంది కాబట్టి అది క్లియర్ అయ్యేంత వరకు ఎవరు ఇది ఎవరి చేతిలో ఉన్నది కాదు కాబట్టి యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఇట్ అవుట్. ఎన్ని రోజులు అనేది చెప్పలేకపోతున్నారు అనమాట ఎయిర్పోర్ట్స్ కి కాల్ చేసిన ఎవరు. అక్కడ మా కజిన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా గాని వెళ్ళాలి ఇంటికి ఏంటిది అని ఏం తెలియట్లా, ఎప్పుడు వెళ్తాం ఏమో తెలియట్లేదు, బట్ ఐ వాస్ హ్యాపీ. సో ఆ టైంలో అక్కడికి కృష్ణ రావటం అలా మేము అక్కడ మాట్లాడుకోవటం అది ఫస్ట్ మీటింగ్. తర్వాత తనకి సంబంధాలు చూస్తూ ఉండటం 2-3 ఏళ్ల తర్వాత, ఏది సెట్ ఇష్టపడకపోవటం, ఏదో సెట్ అవ్వకపోవటం, ఏది ఫైనలైజ్ అవ్వట్లేదు. అప్పుడు ఫైనలీ మా మేనత్తయ్య వీళ్ళిద్దరికి చేస్తే బాగుంటుంది అలా
0: ఒక టాక్ నడిచింది.
1: ఒక టాక్ నడిచినప్పుడు మాట్లాడుకుని ఒక 1-1.5 మంత్ టైం తీసుకుని ఓన్లీ ఫోన్ లో మాట్లాడుకుని ఓకే అని December 16th అనుకున్నాం ఆఫ్ 2012.
0: వావ్, నాకైతే అంటే మీ ఇద్దరు యూనో ఫస్ట్ టైం కలిసినప్పుడు గానీ లేదా ఆయన మిమ్మల్ని చూసినప్పుడు లేదా మీరు బావగాని చూసినప్పుడు నాకు ఒక సాంగ్ డెడికేట్ చేయాలని ఉంది మీ ఇద్దరికి.
1: చెప్.
0: ఓకేనా?

0: అది ఎంత బాగుందో, మృదువైన భావనలోన మరి ఎంత మురిసిందో. ఇది మీ ఫస్ట్ డెడికేషన్ ఫ్రమ్ మై సైడ్.
1: Thank you. So sweet. So sweet.
0: Thank you. Stay tuned to beautiful show, Musically Yours with me, Jayasvi.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పి, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. అండ్ చూసుకున్నారు కాబట్టి ఇంకా గంగోత్రి సాంగ్ అనుకో మీకు, నువ్వు నేను కలిసి నాకెంతో ఇష్టం అని ఫిక్స్ అయిపోయారు.
1: నేను ఇక్కడ నువ్వు డెడికేటెడ్ నేను ఇది అనుకున్నా, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అందరు ఎదురు చెప్తూ ఉంటారు జనరల్ గా, అందుకని నువ్వు చాలా కాకుండా హట్ కే చెప్తావు
0: బాగుంటుంది. ఓకే, ఈ పాట నీ తరఫు నుంచి స్పెషల్ డెడికేషన్ టు బావ గారు అంతే కదా. అండ్ వన్ మోర్ థింగ్,
1: నేను పాడడం తను వినడం అలా ఏమి ఉండదు.
0: అసలు ఏ రోజు అడగలేదా ఇలాగా మాలవిక పాట పాడు నా కోసం?
1: అసలు తనే ఎక్కువ పాడుతూ ఉంటాడు, మేమే వినాల్సి వస్తూ
0: ఉంటాడు.
1: నాట్ అ సింగర్ గానీ పాడుకుంటుండే.
0: లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చా చూడు, వినాల్సి వస్తుంది. ముందు తనని ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది.
1: అలా పాడుతూనే ఉంటాడు కాబట్టి అది శృతిలో ఉన్నా ఎలా ఉన్నా మేము వినాల్సి వస్తూనే ఉంటుంది.
0: యూఆర్ వెరీ గుడ్ లిజనర్ అక్క.
1: సో మా ఇంట్లో నేను పాడడం కన్నా తను పాడడం ఎక్కువ ఉంటుంది.
0: ఓహో,
1: నేను నా పాటకి నేను ఎక్కడో నా మాట ప్రాక్టీస్ చేసుకోవడం ఉంటుంది, కానీ ఎక్కువ తన పాడడం మేము వింటూ ఉంటుంది.
0: Stay tuned to beautiful show musically yours with me JSV. Hey, trippin' away. Hey, trippin' away. Hey, trippin' away.

0: Okay.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Oi, biryani tintava?
5: Marchipoyava? I am on a diet. Salad.
4: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
5: Inti rendu order chestunava?
4: Anta vari avaku M&M vaalla weekend offer chicken and goat dum biryani $10 and $15 ki maatrame on Friday, Saturday and Sunday 7 pm to 11 pm. Plus vaalla special live 100 biryani tho double ka meeta free.
5: Sharing is caring. Telusa?
4: M&M 1900 Marketplace Boulevard, Irving.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరుబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
12: వింటున్నారు మ్యూజికలీ Yours with me, EJSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
13: Intaki meeda 5 rojula pella?
14: 5 rojulu kaadu gaani 3 rojulu.
13: Ante
14: sangeetu, mehndi, dance lu, fine.
13: నేను కాస్కోండి లిజనర్స్ లిరిక్ మార్చేస్తున్నాను, ఆ క్షమించండి లిరిసిస్ట్. మూడు రోజుల పెళ్లి అమ్మంతి పెళ్లి, తొలి చూపులే చూసిన తెలుగించి పెళ్లి. సో అలా జరిగింది, అలా జరిగింది కదా. దాట్స్ అ వెరీ ఆఫ్ కోర్స్ అంటే సింపుల్ గా మ్యూజికల్ వెడ్డింగ్ అయితే నేను వినిపించాలనుకున్నాను. సంభవం ఐ ట్రైడ్ ఇట్.
12: Stay tuned to Beautiful Show, Musically Yours with me, JSV.

0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ట్రినిటీ వోకల్ గ్రేట్స్, సో హౌ వాస్ ద జర్నీ? అంటే ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావు, సినిమాలో పాడావు, బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ వెస్టర్న్ సైడ్, సో నీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రెస్ అంతా?
1: నన్ను చూస్తే అందరూ క్లాసికల్ తెలుగు పాటలు ఇవే అని అనుకుంటారు, కానీ నాకు చిన్నప్పటి నుంచి వెస్టర్న్ వినటం నేర్చుకోవటం అనేది ప్యారలల్ గా చాలా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది. బట్ నేను పాడినవి ఎక్కువ మెలోడీస్ ఇవే తెలియటం వల్ల అవి పాడనేమో అవి తెలిసి ఉండకపోవచ్చు జనరల్ గా అనుకుంటారు చాలా మంది.
0: సో మాలిక సైట్ ఎవరు చూడలేదు, ఇంకా
1: ఎవరు చూడలే. బట్ నేను పాడిన మొట్టమొదటి పాట ఇంగ్లీష్ పాట. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ పాడుతా తీగలో కూడా అదర్ లాంగ్వేజ్ సాంగ్ అని ఒక రౌండ్ ఉండేది కదా.
0: అవును అవును.
1: అంటే అందరూ జనరల్ గా అప్పట్లో తమిళ్, మలయాళం, మహా అయితే హిందీ పాడేవారు, ఎక్కువ తమిళ్లో ఏదో ఎంచుకునేవారు, కన్నడం ఏదో. సో అప్పుడు నేను పాడినది ఒక సెగ్మెంట్ లో, ఒక సెమీఫైనల్స్ లోనూ ఎప్పుడో హిందీ పాడాను, కానీ ఫైనల్స్ లో హిందీ పాడా, సెమీఫైనల్స్ లో నేను పాడిన పాట టైటానిక్ సాంగ్. ఎవరు అప్పటి వరకు ఇండియన్ రియాలిటీ షోలో, ఐ మీన్ తెలుగులో గాని హిందీలో సరిగమపాలో గాని ఎక్కడ ఎవరు ఇంగ్లీష్ పాట అయితే పాడేవాళ్ళు కాదు, పాడేవారే కాదు అసలు. మన రియాలిటీ షోస్ లో అప్పుడు ఎవరు పాడతారు, చాలా తక్కువ కాదు. నేను ఏదో గొప్పలు పొగరుగా చెప్పుకోవాలని కాదు, అప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎవరు పాడలేదు.
0: యువర్ ద వన్ ఇప్పటికీ కూడా,
1: తర్వాత పాడారేమో నాకు తెలియదు, కానీ అప్పుడు జీ సారేగమ్మ హిందీలో జీ సారేగమ్మ సోను నిగమ్ గారు కండక్ట్ చేశారు, అక్కడ ఎవరు పాడలేదు. మన తెలుగులో ఇది ఒకటే షో ఉండేది పాడుతుంది ఇక్కడ కూడా.
0: వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ, బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి.

0: this way.
1: Wow.
0: Targeted back.
1: కానీ ఆ సినిమా ఈ పాట ఆ సిచ్యువేషన్ ఆ ఎమోషన్ వెస్టర్న్ ఎక్కడ నేర్చుకున్నావు లైక్ ఎవరి దగ్గర?
0: సో యా నన్ను నాకు బాగా ఇంగ్లీష్ సాంగ్స్ వినటం ఇదంతా ఆశీర్వాద్ గారి దగ్గర. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ పాపులర్ కల్చర్ పాప్ సాంగ్స్ వినటం నేర్చుకోవటం, పాడటం, విట్నీ హ్యూస్టన్, మరాయా కేరీ వీళ్ళవి ఎక్కువ వినేదాన్ని చిన్నప్పుడు. తర్వాత స్కూల్లో సాల్మన్ సార్ అని ఇందాక చెప్పాను కదా, ఆయన ద్వారా మేము ఎన్నో పాటలు నేర్చుకుని అవన్నీ వి యూస్డ్ టు ప్రెజెంట్ ఇన్ స్కూల్. హీల్ ద వరల్డ్ అనే పాట, హీల్ ద వరల్డ్ మేక్ ఇట్ అ బెటర్ ప్లేస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ అండ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ అని మైకేల్ జాక్సన్ ది అద్భుతమైన పాట. వరల్డ్ అంతటిని ఎలా హీల్ చేయాలి, పీస్ అరౌండ్ ద వరల్డ్ ఎలా ఉండాలి అని ఆయన రాసిన పాట. అది రెగ్యులర్ గా మా స్కూల్లో పర్ఫామ్ చేసేవాళ్ళు. ఇవన్నీ నేర్చుకోవటం చిన్నప్పటి నుంచి, దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఇవి ఎప్పుడు పాటలు నేర్చుకోవటం. సో ఆశీర్వాద్ గారు ఇంట్రడ్యూస్ చేశారు అనమాట, ట్రినిటీ కాలేజ్ గ్రేడ్స్ ఇవన్నీ చేస్తే బాగుంటుందని. తర్వాత చాలా రోజులు చేయలేదు, ఐ వాజ్ బిజీ విత్ రికార్డింగ్స్ ప్రోగ్రామ్స్. తర్వాత చరితా బెన్ గారు అని హైదరాబాద్ లో ఆవిడ దగ్గర నేను ఫస్ట్ నేర్చుకుని, దాని తర్వాత చాలా మంది ఇప్పుడు మన సింగర్స్ అందరూ అక్కడికి వెళ్ళి, చాలా మంది ఎక్కడ నేర్చుకోవాలి వెస్టర్న్ అంటే నన్ను చాలా మంది అడుగుతాం, నేను ఆవిడ గురించి చెప్పటం. సో ఇలా జరిగింది. సో చరితా బెన్ గారి దగ్గర నేను నేర్చుకుని గ్రేడ్స్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్ గ్రేడ్స్ కంప్లీట్ చేయటం వోకల్లో.
2: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 9194914514.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly, celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
7: Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమికావా పరాటా.
9: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: Vintunaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: So, ippudunna 20, like, you know, English pronunciation kani, the way they spell syllable soundings kani. ఈ పాడేటప్పుడు చాలా చాలా విషయాలు మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి మనకి వర్డ్ మాట్లాడడం గానీ లైక్ ఆర్ ఇలాంటి ప్రొనౌన్సియేషన్ లో. సో ఇలా ఇంగ్లీష్ వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు మనకున్నటువంటి తెలుగు లలిత సంగీతం కానివ్వు శాస్త్రీయ సంగీతం కానీ ఈ మూడింటికి ఉన్నటువంటి ఒక డిఫరెన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంటే వేర్ వీ కెన్ డెవలప్ అవర్సెల్వ్స్ ఇన్ మెనీ వేస్. బట్ ఇప్పుడున్న ఆస్పైరింగ్ సింగర్స్ కి మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ సజెషన్ ఏంటి? ఈ మూడు నేర్చుకోవాలా? లైక్ కొంతమందికి లైట్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది సినిమా పాటలే నేర్చుకుంటారు. సో ఇలా కాకుండా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మ్యూజిషియన్ అవ్వాలి అంటే ఎలాగా?
2: ప్రొనౌన్సియేషన్ అనేది ఇప్పుడు ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్ కాబట్టి అక్కడి నుంచే టీచర్ ఎగ్జామినర్స్ లండన్ నుంచి వచ్చి కండక్ట్ చేసేవారు నేను ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఐ థింక్ ఆన్లైన్ కూడా జరుగుతున్నాయి, బట్ అప్పుడు అక్కడి నుంచి వచ్చి సో ప్రాపర్ అటైర్ అంతా ఉండాలని మా మ్యామ్ చెప్పేవారు అనమాట. స్కర్ట్ అండ్ షర్ట్ క్లీన్ షూస్ అంటే ఏదో ఆవిడ చెప్పేవారు ఎలా రెడీ అవ్వాలి, ఎలా నించోవాలి. అండ్ బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్ సో ఆ పాటలు అలా ఉండాలని. అంత క్లాసికల్ వెస్టర్న్ సాంగ్స్ అనమాట, ఆపరల్ సాంగ్స్, కొన్ని ఫ్రెంచ్ సాంగ్స్ ఇవన్నీ నేర్పించేవారు. సో దాట్ ఈస్ డిఫరెంట్, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. వేరాజ్ మనం వినే ఈ పాపులర్ కల్చర్ సాంగ్స్, పాప్ సాంగ్స్ అంతా ఎక్కువ అమెరికన్ ప్రొనౌన్సియేషన్ ఉంటూ ఉంటాయి. సో యా, సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఏది నేర్చుకోవాలి అంటే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎవరి కోసమో కాదు, మనకి నాకు చిన్నప్పటి నుంచి, నేను చాలా చిన్నప్పటి నుంచే సంగీతంలో ఉండటం, మ్యూజిక్ టీచర్స్ దగ్గర నేర్చుకోవటం, అన్ని రకాల, నాకు ఆశీర్వాద్ గారు చెప్పింది ఏంటంటే అన్ని రకాల మ్యూజిక్ వినాలి, అన్ని రకాలు పాడాలి అన్నది. ఇట్ హస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చాలా, 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ అంటే చాలా చిన్నతనం. సో అప్పటి నుంచి ఇవన్నీ వింటూ ఉండటం, ఇది పాడటం, క్లాసికల్ పాడాలి, అమ్మాయి మోసుశీల గారి పాటలు ఇవన్నీ నేర్పించటం, ఇంట్లో కూడా ఒక మ్యూజిక్ ఎన్వైరన్మెంట్ ఉండటం, అంటే కజిన్స్, మావయ్యలు, పెద్దమ్మ పిల్లలు అందరూ కలిసినప్పుడు అంత్యాక్షరి చాలా మ్యూజికల్ ఎన్వైరన్మెంట్ ఉండేది. సో ఎప్పుడు ఇన్క్లైన్ టువర్డ్స్ మ్యూజిక్, అందుకని మ్యూజిక్ అంతా నేర్చుకోవటం, అటు సంగీతం నేర్చుకోవటం, ఇటు వెస్టర్న్ నేర్చుకుని ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం హిందీ పాటలు వింటాం, గజల్స్ నేర్చుకోవటం అంతా కూడా హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: Kanchanaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi.
1: Now, coming back to ఏది నేర్చుకోవాలన్న దానికి సేమ్ అగైన్ మన మనసుకి ఏది నచ్చుతుంది, మన గొంతుకి ఏది సూట్ అవుతుంది, అండ్ ఫైండింగ్ ద రైట్ టీచర్. ఎవరైతే రైట్ టీచర్ అంటే మనం పాడిన దాంట్లో తప్పేంటో కూడా చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళే రైట్ టీచర్.
2: సూపర్.
1: నేను ఐ ఆల్సో టీచ్ అ ఫ్యూ కిడ్స్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టీచింగ్ నేను చేయట్లేదు, బికాస్ ఐఎమ్ బిజీ విత్ మై అదర్ వర్క్స్. సో ఏం చేస్తానంటే, నేను చెప్పే అతి కొద్ది మందికి మాత్రం నాకు చాలా ఇష్టం నేర్పించడం, అమ్మ టీచర్ అవటం, నాన్న వైపు మా తాతగారు వాళ్ళు కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఎవరికైనా ఏదైనా నేర్పించడం అనేది చాలా ఇష్టమైన పని. సో మనకి ఏంటొచ్చు మన అది తప్పు అని మనకి కరెక్ట్ గా గైడ్ చేసి ఏది మనకి సూటబుల్ అని చెప్పగలిగే ఒక మంచి టీచర్ దొరకడం మన అదృష్టం. ఓన్లీ టీచర్స్ అంటే ఏదో ఎంకరేజ్ చేసి ఇప్పుడు స్టేజ్ మీద పాడించేయాలో టీవీలో పాడించేయాలో అనుకోకుండా, టీచర్ ఏదైనా చెప్తే దాన్ని తీసుకోగలిగే మనస్సు పేరెంట్స్ కు
2: ఉండాలి. అమేజింగ్. సో ఏ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ అయినా ముందు మన గొంతుకు ఏది సెట్ అవుతుంది, మనం ఏది పాడగలం, రెండు గురువు గారు
1: కరెక్ట్ గా ఎంచుకోవటం, అన్నిటికన్నా ముఖ్యం ఆర్ వి ఎంజాయింగ్ దిస్.
2: ఆసమ్.
1: ఫస్ట్ అది ఫస్ట్ క్వశ్చన్. ఇష్టం లేకుండా ఫోర్స్ఫుల్ గా ఇది
2: నేర్చుకోకూడదు.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యువర్స్ విత్ మీ జయశ్రీ.

0: కథ ఇంకేమవుతుంది కథ వింటున్నారు మ్యూజికలీ యోర్స్ విత్ మీ జేఎస్పీ బ్రాట్ యు బై కథానిక మీడియా ఇన్ అసోసియేషన్ విత్ రేడియో సురభి. అండ్ ఫైనల్లీ జస్ట్ బిఫోర్ ర్యాపింగ్ ఇట్ మణి శర్మ గారితో కలేజాలో బ్యూటిఫుల్ సాంగ్ మా అందరి కోసం పాడారు. అలాగే చక్రికాది మ్యూజిక్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహస్వామి మీద సాంగ్ అనగా ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు తమన్ గారితో రీసెంట్ గా. సో ఇప్పుడు గనక మీకు వర్క్ చేసే ఛాన్స్ వస్తే ఎవరితో వర్క్ చేయాలని మీ మనసుకుంది? లైక్ వీళ్ళతో కంపల్సరిగా నేను వర్క్ చేయాలి నా సింగింగ్ కెరియర్ లో అనుకునేటువంటి మ్యూజిక్ డైరెక్టర్?
1: మేబీ శంకర్ హసన్.
0: వా, యాక్చువల్ గా జనరల్ గా అందరు చెప్పారు రెహమాన్ గారు, ఇళయరాజా గారు, కామన్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు ఆ కాంబో అంటే అంత ఇష్టం శంకర్ ఎహ్సాన్ లాయ్?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు దే కమ్ ఫ్రమ్ త్రీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎంటైర్లీ కల్చరల్లీ, యునో, రిలీజియన్స్ కూడా మూడు రిలీజియన్స్ నుంచి, మూడు బ్యాక్గ్రౌండ్స్ నుంచి. ఒకరేమో అద్భుతమైన క్లాసికల్ సింగర్, ఒకరేమో ప్రో అట్ ప్రోగ్రామింగ్ అండ్ ఇది, ఇంకొక గిటార్ లో రిథమ్స్ లో స్ట్రాంగ్, ఇలా ఒక బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తారు, వండర్స్ క్రియేట్ చేస్తారు. సో ఐ గ్రూ అప్ లిస్నింగ్ టు దెమ్. ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. నేను శంకర్ మాధవన్ గారితో సినిమాలో పాడాను, తెలుగు సినిమాలో పాడా, హిందీ సినిమాలో కూడా పాడా. ఆయన షోస్ లో హైదరాబాద్ ఆయన వచ్చినప్పుడు ఆయన షోస్ లో కూడా కొన్నిసార్లు పాడాను.
0: సూపర్. స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: Vijanaru Musically Yours with me, JSP, brought to you by Kathanika Media in association with
1: Hello, Radio Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
5: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
6: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పుడు అవుతుంది
11: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: Vintinaru Musically Yours with me, EJSP, brought to you by Kathanika Media in association with Radio Surabhi. Akka, meeku oka beautiful male voice combo. Hemachandra Malavika. వాళ్ళు చిత్రలాగా ఇద్దరు పేర్లు అలా ఇన్లే కార్డ్ మీద కనబడితే అదొక సెన్సేషన్. బొమ్మలి బొమ్మలి నిన్నదలా బొమ్మలి, ఈ కాంబినేషన్ చాలా పాటలు పాడింది వరుడులో కానీ, లైక్ మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్.
1: ఇంకా చాలా చాలా పాటలు.
0: సో వాట్ యు సే వన్ వర్డ్ అబౌట్ చందు అన్న?
1: అమేజింగ్ వాయిస్. అలాగే మళ్ళీ రంజిత్ గారు లాంటి వాయిస్ చందు కూడా, అంటే జస్ట్ స్ట్రైక్స్ యూ ఎక్కడున్నా అసలు అలాంటి పవర్ఫుల్ వాయిస్. అండ్ అతనున్నాడంటే ఎక్కడైనా మా హాల్ అంతా ఎంటర్టైనింగ్ గా చేసేస్తాడు.
0: అండ్ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సో మీ ఇద్దరు పాడిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏమైనా ఉందా?
1: నీలాలు గారు కనులలో కలతలే మిగిలినే నాగతం. ఇంకో సడన్లీ పాట గుర్తొచ్చింది, వరుణ్ సందేశ్ సినిమా, మణి శర్మ గారి మ్యూజిక్, సినిమా పేరు గుర్తు రావట్లే.
0: స్టే ట్యూన్ టు బ్యూటిఫుల్ షో మ్యూజికల్లీ యోర్స్ విత్ మీ జయశ్రీ.

0: tuned to beautiful show Musically Yours with me, JSV. Finally, thank you so much for making it possible. Chala adbhutamaina vishayalu. I think koncham kotta kotta vishayalu natho share cheskunnanu.
1: Kotta paata vishayalu.
0: Kotta paata vishayalu.
1: Kotta paata paatala vishayalanni paadinchavu. Chala baanipinchindi naaku vaishnavi. Ante రెగ్యులర్ క్వశ్చన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ పార్ట్ ఏంటి, ఇది రెగ్యులర్ ఫార్మాట్ ఇలా కాకుండా ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నాం వాళ్ళకి కూడా ఒక ఫన్ ఎలిమెంట్ ఉండేలాగా, వినేవాళ్ళకి ఆబ్వియస్లీ ఇష్టంగా ఉండేలాగా చాలా అందంగా డిజైన్ చేసావు.
0: థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గురించి,
1: వైష్ణవి గొంతు నాకు చాలా ఇష్టం. నేను చాలా సార్లు చెప్పాను నువ్వు మాట్లాడినా పాడినా చాలా మంచి అందమైన గొంతు, అలాగే గుడ్ హార్టెడ్ పర్సన్, అందమైన మనసు.
0: థ్యాంక్ యూ,
1: గాడ్ బ్లెస్ యూ.
0: Thank you so much. Thank you. It means a lot. So, Iri Ivalsi Musically Yours with me, JSP Lu, and the very, very beautiful and honey voice, Ma Malavi Kakato. Chala Vishal Vini Enjoy Chesar Kata. You're listening to Radio Surabhi, Kadhanika Media's Musically Yours with me, JSP.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.

വെൽക്കം ടു റേഡിയോ സുരഭീസ് സുരഭി ഡിറ്റോർ. ഈ ശ്രാവണ മാസം മാ ശ്രോതലന്ദർക്ക് ഈ വള ഈ ഗുരുവാരം സായങ്കാലം സ്വാഗതം ടു സുരഭി ഡിറ്റോർ. നേൻ രാജേശ്വരി നേന് മീതോ പാട്ടു ഈ രോജു സായങ്കാലം 7 ദാക്കാ ഉണ്ടാനു. And yes, manum శ్రావణ మాసాన్ని వాట్ బెటర్ వే టు వెల్కమ్ అదర్ దెన్ చిత్రమ్మ గారి వాయిస్. అందుకని ఆ పాటతో స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమం. సో హౌ ఇస్ ఎవ్రీబడి, వీక్ ఎలా గడిచింది మీకు, అండ్ హౌ ఇస్ ద వీకెండ్ లుకింగ్? చాలా ఎక్సైటింగ్ విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడానికి, డెఫినెట్లీ అవన్నీ మనం మాట్లాడదాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ థర్స్డే, సో ఆల్ మై ఎనర్జీస్ విల్ బి సూపర్ హై ఆల్రెడీ, ఎందుకంటే ఇవాళ థర్స్డే రెట్రో డే కాబట్టి మంచి రెట్రో పాటలు వినే అవకాశం ఉంటుంది, వినిపించే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్. సో మీరేం వినాలనుకుంటున్నా 9726361966 ఇస్ ది స్టూడియో నంబర్, అండ్ ఐ విల్ బి వెయిటింగ్ టు టాక్ టు యూ అండ్ గెట్ యువర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్ ఫర్ ద ఈవినింగ్. పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Once again, you're listening to Survey Detour with me, Rajeshwari, only on 107.9 FM HD3. Radio Survey sounds like home.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. అండ్ నేను రాజేశ్వరి మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను ఈ రోజు సాయంకాలం. అండ్ 7 to 9 ధమాకేదార్ షో మీకు అందించడానికి అను వచ్చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ థర్స్డే ఈవినింగ్. సో ఈ వారం అంతా మీకు ఎలా గడిచింది, ఈ వీక్ ఎట్లా ఉంది? చాలా మంది ఇళ్లలో పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయి ఉంటుంది బికాస్ శ్రావణ మాసం మొదలైపోయింది కాబట్టి ఇళ్లలో ఒకలాంటి ఒక బ్యూటిఫుల్ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక చాలా హ్యాపీ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. అండ్ చాలా చాలా చాలా ఫెస్టివ్ గా పాజిటివ్ వైబ్రేషన్ తో నిండిపోయి ఉంటాయి చాలా వరకు ఇళ్ళు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫెస్టివల్ సీజన్. ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా పండుగలు ఒకదాని తర్వాత ఒకటి, సెలబ్రేషన్స్, ఫెస్టివిటీస్, హ్యాపీనెస్, ఆల్ దట్ వైబ్ కంటిన్యూస్ అదనమాట సంగతి. ఓకే, సో ఇవాళ ఏమున్నాయి టాపిక్స్ మాట్లాడడానికి అంటే అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ కూడా మనం దీని గురించి మాట్లాడాము. ఐ వాంట్ టు టాక్ అండ్ గివ్ యూ ఆల్ లిటిల్ బిట్ ఆఫ్ రిమైండర్ అబౌట్ హౌ DFW ఏరియా హాస్ బిన్ పికింగ్ అప్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ ఫ్లాక్ కెమెరాస్. ఫ్లాక్ కెమెరాస్ గురించి మన రేడియోలో మన షోలో కూడా మనం ఇదివరకు మాట్లాడుకున్నాము. దాని గురించి ఇంకొక రిమైండర్, విల్ టాక్ అబౌట్ ఇట్ అ లిటిల్ బిట్ అబౌట్ హౌ పీపుల్ ఐ మీన్ హౌ ద పోలీస్ హ్యాస్ బీన్ యూజింగ్ దీస్ ఫ్లాక్ కెమెరాస్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్, హౌ దే ఆర్ ప్లానింగ్ టు యూజ్ ఇట్ ఈవెన్ మోర్ ఫర్దర్. అండ్ అట్లాగే వరలక్ష్మి వ్రతం కి సంబంధించి మన రేడియో సురభిలో మనం అందిస్తున్న ఒక స్పెషల్ కార్యక్రమం ఎట్లా అన్ఫోల్డ్ అవ్వబోతోంది రాబోయే రోజుల్లో, అండ్ ఎలా హౌ వీ ఆల్రెడీ లాంచ్ ఆర్ కర్టెన్ రైజర్, యూ షోన్ ట్రెమెండస్ రెస్పాన్స్ టు ఇట్, దాని గురించి మాట్లాడుకుందాం. వీ ఆల్సో విల్ టాక్ అబౌట్ ఏం జరుగుతుంది డాలస్ లో, ఏం జరుగుతుంది అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుంది, సినిమా ప్రపంచం ఏమంటోంది, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ ట్రెండింగ్, విల్ టాక్ ఆల్ అబౌట్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ రెట్రో కాబట్టి కొన్ని ఆ పాటలు కొంచెం రెట్రోలోకి వెళ్లి కొన్ని మనం మర్చిపోతూ ఉండే కొన్ని పాటలు, అప్పుడప్పుడు ఎక్కువగా వినని పాటలు ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ రేడియోలో బాగా కాన్షియస్లీ తగ్గించేసిన ఆ కాలం పాటలు అవన్నీ కూడా ఈ షోలో వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. మీరేమైనా ప్రత్యేకంగా వినాలనుకున్నా, ఎవరికైనా స్పెషల్ డెడికేషన్స్ ఇవ్వాలనుకున్నా, యూ నో వాట్ టు డు. 9726361968.

వెల్కమ్ బ్యాక్ టు సిరిబీటీ టోర్ విత్ మీ రాజేశ్వరి. ఆల్ రైట్, సో ఇందాక నేను ఒక చిన్న ప్రస్తావన తీసుకొచ్చాను కదా ఫ్లాక్ కెమెరాస్ గురించి. సో ఇదివరకు కూడా నేను ఇంతకు ముందు అన్నట్టుగా ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. వాట్ ఆర్ ఫ్లాక్ కెమెరాస్ అంటే, ఇవి ఎస్పెషలీ దే ఆర్ డిజైన్డ్ టు క్యాప్చర్ ద లైసెన్స్ ప్లేట్ అనమాట. లైసెన్స్ ప్లేట్ ఆఫ్ ద వెహికల్స్ ని రీడ్ చేయడానికి ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ ఇవి, తయారు చేసిన కెమెరాస్ ఇవి. సో దీస్ ఆర్ ఆటోమేటెడ్ లైసెన్స్ ప్లేట్ రీడింగ్ కెమెరాస్. ఇవి ప్యాసింగ్ వెహికల్స్ ని ఫోటోగ్రాఫ్ చేస్తే ఎంత హై స్పీడ్, ఆబ్వియస్లీ ఇమాజిన్ ఒక లైసెన్స్ ప్లేట్ ని క్యాప్చర్ చేయాలి ప్రతి వెహికల్ ది అంటే స్పీడ్ ఎంత క్విక్ ఉండాలి, అక్యురసీ ఎలా ఉండాలి అనేది. సో ఇది వెరీ ఎఫెక్టివ్ అండ్ అపరెంట్లీ ఇది చాలా వరకు ఈ రాబరీస్ కానీ హిట్ అండ్ రన్ కేసెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు కాప్స్ హ్యావ్ బీన్ రియల్లీ క్లోజ్లీ మానిటరింగ్ దీస్ కెమెరాస్ అపరెంట్లీ అండ్ దే హ్యావ్ బీన్ యూజింగ్ దెమ్ లైక్ 24/7. ఇవి ఆపరేషన్ లో ఉంటాయి కాబట్టి ఆల్ ద టైమ్ 24/7 30 డేస్ ఆఫ్ ద మంత్ వాళ్ళు దే హ్యావ్ బీన్ యూజింగ్ దెమ్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ దేర్ investigations apparently and idi baga ekkuvaipindi and interesting part enti dfw ki ante ఫ్రిస్కో లో కూడా, ఆబ్వియస్లీ ఫ్రిస్కో లో కూడా అన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు, హైలైన్ విలేజ్, ఫ్రిస్కో, ప్లేనో, అన్ని చోట్ల కూడా. సో ద ఫ్రిస్కోస్ ట్రాన్స్పరెన్సీ పోర్టల్ ఇప్పుడు ఒక జస్ట్ ఒక అంటే లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటే కూడా ఆఫ్ పీపుల్ ఆఫ్ ట్రాఫిక్ చూస్తే కూడా లిస్ 116 కెమెరాస్ విత్ మోర్ దెన్ 1.58 మిలియన్ యూనిక్ ప్లేట్ రీడ్స్ ఉన్నాయంట దానికి లాస్ట్ 30 డేస్ లో. సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ హైలాండ్ విలేజ్ విచ్ ఇస్ లైక్ యూనో అంత హెవీ ట్రాఫిక్ కాకుండా 16 కెమెరాస్, మోర్ దెన్ 139,000 యూనిక్ వెహికల్ డిటెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ 30 డేస్ లో. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాప్స్ టు బీ మానిటరింగ్ దీస్ కెమెరాస్. ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము, హౌ ఇస్ దట్ రిలేటింగ్ టు అస్ అనేది ఆఫ్టర్ ద సాంగ్ మనం మాట్లాడుకుందాం. 9726361966 అండ్ మీరే వినాలనుకుంటున్నారు ఈరోజు సమ్ రెట్రో అండ్ సమ్ మేబీ ఒక రెండు రిక్వెస్ట్ బట్టి కొత్త పాటలు కూడా విందాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meet on this Tondi Project W. Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో సపోర్ట్ చేస్తారు.
5: What a day. I'm completely exhausted. Dinner plans ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

వెల్కమ్ బ్యాక్ టు సిరబి ది డోర్. సో ఇందాక మనము ఫ్లాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో బేసికలీ వాట్ దే సే ఇస్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫార్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీబడి, అండ్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్స్ ని క్యాచ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని. బట్ ద క్యాచ్ హియర్ ఏంటంటే the kind of roads that we go around, manam chaala chotla chusunnachu these small cameras near the traffic lights daggara unna chinna chinna cameras, they are basically the flock cameras. So we definitely every vehicle di kuda capture chestai. So the point here is oka debate enti ante debatable point enti ante idi sare crime jariginappudu oka edana issue ochinappudu okay they will be recorded, so they can, it's a searchable database, they'll be able to capture the right person and helps, perfect. But what about the other side of the story? How safe or how secure is that this information? Itlanti information public safety paranga, privacy paranga, oka community ki ardham chesukovalsina vishayam entante, do we know that for sure idi there is the security for this kind of information anedi oka debatable aspect. So I mean it's both ways. Idi etla ante rendu kathiki rendu vaipula padane ilanti situation idi. So I don't know how you feel. What do you think? Flock cameras ivu oka safety tool, safety measure kinda chudochcha, or too much surveillance avutunda? What do you think? What about the privacy? Adanamata. Okay, so let's continue this conversation, and repu Varalakshmi Vratam sandarbhanga there's some exciting information we would like to share with you. And nindaka nen cheppinattuga meeru ganaka already రేడియో సిర్బి సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ యూ మస్ట్ హవ్ కమ్ అక్రాస్ సమ్ ఎక్సైటింగ్ పోస్ట్ దట్ వీ హ్యావ్ మేడ్ ఇంటింట సురభి. ఈ శీర్షిక మీద మేము ఈ శ్రావణ మాసం మీ ఇంటికి మా సురభి ఆర్జేస్ మీరు ఇన్వైట్ చేశారు, మేము వస్తున్నాము, అండ్ వీఆర్ ఎక్సైటెడ్, ఐఎమ్ షూర్ యూ ఆర్ టూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. చాలా చాలా హార్టనింగ్ గా అనిపించింది మీ రెస్పాన్సెస్ చూసి. మీరు మీ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ. మేము వస్తాం తప్పకుండా. ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు మాకు కూడా ఇంకా తెలియదు. వీ కాంట్ డెఫినెట్లీ సే ఇట్ విల్ బి అ సర్ప్రైజ్ విజిట్ ఫర్ సమ్ ఆఫ్ ద హౌసెస్ మేబీ, బట్ వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ఎవ్రీ సచ్ వండర్ఫుల్ మూమెంట్, అండ్ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ షేర్ దట్ బ్యాక్ విత్ ఎవ్రీబడి. అదనమాట విషయం. సో అన్నిటికన్నా మించి ఏం జరగబోతోంది ఈ వీకెండ్ అనేది కాసేపట్లో నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను మీతో. అది yeah, let's wait and see how you are going to react and meer ela receive chestuntaru idi ani naaku chaala mandi calls chesinappudu maa shows ki atlaaga idi chaala baagundi idea baagundi idi kottaga anipistundi itla ani annaru maaku kuda kottaga undi maaku kuda chaala exciting ga undi enduku ochindi teliyadu ochindi aa aalochana ochindi so we are implementing let's see how this turns out adi vishayam okay I have more to share about this after this సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966 ఆర్ హీరోయిన్ తెలిసినా కాల్ చేయొచ్చు.

కొన్ని ఇలాంటి ఎక్సెప్షనల్ పాటలున్నాయి మన ఇళయరాజు గారి కాంపోజిషన్ లో. నోటీస్ చేస్తే చాలా వరకు ఇళయరాజు గారి కాంపోజిషన్ లో యూల్ ఫైండ్ సచ్ థింగ్స్, అట్లీస్ట్ దట్స్ మై అబ్జర్వేషన్. జానకి గారు ఆవిడ పాడని, ఆవిడ చెయ్యని ఒక, అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ పాటలో తను పాడని పాట అనేది లేదేమో అని అనిపిస్తుంది. ఎన్ని రకాలు, కొన్ని చోట్ల పాటలో ఓన్లీ ఆవిడ ఆలాపన మాత్రమే ఇస్తూ ఉంటే బాలుగారి పాట సాహిత్యంతో వెళ్లిపోతూ ఉంటుంది, కొన్ని చోట్ల ఆవిడ కేవలం నవ్వుతూ ఉంటే పాట వెళ్ళిపోతూ ఉంటుంది, కొన్ని చోట్ల ఇలా అక్కడక్కడ పదాలు ఆవిడ అందుకుంటూ ఉంటే పాట వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అండ్ కొన్ని పాటల్లో స్వరం మట్టుకే, ఆమె స్వరం పడతారు, బాలుగారు సాహిత్యం పడతారు, ఇలాంటివి ఎన్ని రకాల పాటలు ఆవిడ పాడారు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ సచ్ ఎక్స్పెరిమెంట్ దట్ షీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ విత్ ఇళయరాజా ఎస్పెషలీ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తుంటే విన్నా నేను డ్యూరింగ్ ద రీసెర్చ్, అండ్ ఐ వాంటెడ్ టు రియలీ డూ ది స్పెషల్. అది ఆవిడ మెన్షన్ చేస్తున్నారన్నమాట, ఒక రాజాగారితో మల్టిపుల్ టైమ్స్ తనకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఎట్లా ఉండింది, ఆవిడ ఎట్లాగా కపుల్ ఆఫ్ టైమ్స్ షీ రిఫ్యూజ్ టు వర్క్ విత్ హిమ్, అండ్ హౌ హీ

went back to her again and over to ask her to come back and say, oh, నువ్వు పాడట్లేదు, నా పాటలన్నీ పాడైపోతున్నాయి, ఇవి నువ్వు రావాలి పాడాలి అని అనటము. అండ్ ఎవ్రీ టైమ్ అందరికి ఈగో ఉంటుంది కదండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి ఈచ్ పర్సన్ హ్యాస్ ఎంతో కొంత ఎంతో కొద్దిగో గొప్ప ఉండే ఉంటుంది ఈగో. అది సాటిస్ఫై అవ్వడం చాలా అవసరం. దట్ ఈస్ ప్రాబబ్లీ వాట్ మేక్స్ హ్యూమన్స్ హ్యూమన్స్. అది ఆవిడ మెన్షన్ చేస్తుంటే అనిపించింది ఇంకా అలాంటి వెన్ని కథలు ఉండిండేవో మనం తెలుసుకోలేకపోయినామే అని. ఎనివే, ఒక మంచి పాట. ఈ పాట ఫర్ ఆల్ ఇళ్ళరాజా బాలు అండ్ జానకి గారి అభిమానులు. థ్యాంక్ యూ ఫర్ ద రిక్వెస్ట్ అండి. ఎంజాయ్ ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి అలా మాట్లాడుకుంటూ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. 2 గంటలో వచ్చిన తర్వాత ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అండ్ ఇవాళ మన కార్యక్రమంలో ఇంకా ఏముండబోతున్నాయి, ఏం మాట్లాడుకోబోతున్నాం, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ఐ డూ ఆర్ సే ఎనీథింగ్, లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ డీల్స్ బనానా డాట్ కామ్. హూ డజంట్ వాంట్ కూపాన్స్, హూ డజంట్ వాంట్ డీల్స్ కదా, అందరికీ డీల్స్ కావాలి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గానే మనకి డీల్స్ ఉంటే ఎక్సైట్మెంట్ వస్తుంది, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ద రైజింగ్ కాస్ట్ ఎవ్రీవేర్ డెఫినెట్లీ వీ ఆల్ నీడ్ కూపాన్స్. I definitely do. So, meeku exclusive coupons to restaurants or any other businesses in Dallas meeku kavali ante, your best bet, visit dealsbanana.com. Restaurant owners aithe ganaka, meeru ganaka restaurant owner ayyundi ippudi karyakramam vintu unte and you want to list your business into this website, the dealsbanana.com, definitely reach out. And of course, Radio Surabhi through mayum spread chese message valla kuda lot of people might be coming in there, but definitely this is a place to be where your business is listed, your coupons are listed, and that way chaala mandiki offers or coupons reach ayye avakasam untundi. Din gurinchi manam malli maatladukundam break tarvata, because we don't have much time. I cannot give you more details at this time, but stay tuned with me all the way till 7 PM. I'll be back right after this short commercial break. You don't go anywhere, stay tuned with me, Rajeshwari. I'll be back.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, Old McDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.

వెల్కమ్ బ్యాక్ టు సిరభి ది టోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో మనం 2 గంటల కార్యక్రమంలోకి వచ్చేసాం కాబట్టి లెట్స్ టేక్ అ క్విక్ లుక్ ఎట్ ట్రాఫిక్. ట్రాఫిక్ పరిస్థితి ఏంటి అని చూస్తే ఒకే ఒక్క స్ట్రెచ్ చాలా చాలా బిజీగా కనబడుతోంది, బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ లుకింగ్ దాట్ బ్యాడ్. అండ్ దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ 75 సౌత్ అండ్ ఆల్సో 75 నార్త్. అదొక్కటే కొంచెం బిజీగా ఉంది. I see a lot of traffic on 75 south. అక్కడక్కడ పాకెట్స్ ఆఫ్ ట్రాఫిక్, అక్కడక్కడ మూవింగ్ ట్రాఫిక్ ఉంది, అక్కడక్కడ హోల్డ్ చేస్తుంది ట్రాఫిక్. అండ్ 75 నార్త్ మొత్తం మూవింగ్ ట్రాఫిక్, చాలా బిజీగా ఉంది రోడ్, కానీ ఇట్స్ వెరీ స్లో బట్ మూవింగ్. అండ్ డాలస్ నార్త్ టోల్వే నార్త్ ఒక పోర్షన్ లో, ఒక చిన్న బిట్ స్ట్రెచ్ లో మాత్రం కొంచెం చిన్న కంజెషన్ కనిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ ఇస్ ఆల్ మూవింగ్ ట్రాఫిక్ ఓన్లీ. అండ్ 635 ఈస్ట్ అండ్ 635 వెస్ట్ ఆ రెండు కూడా ఒకే ఒక్క చోట లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్ ఉంది, అండ్ దట్ ఈస్ అరౌండ్ మార్ష్ లేన్, మిడ్వే రోడ్, లండన్ బి జాన్సన్, ఆ ఏరియా మాత్రమే కొంచెం ప్యాక్డ్ అనిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ లుకింగ్ ఫైన్. 35 నార్త్ అది కూడా 35 నార్త్ ఒక ఏరియా విచ్ ఇస్ లైక్ యూనో బెల్ట్ లైన్ రోడ్, క్రాస్బీ, అక్కడంతా కన్స్ట్రక్షన్ అది ఉంది కదా ఆ ఏరియా తప్ప, రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ట్రాఫిక్ ఓన్లీ. అండ్ 35 సౌత్ ఇస్ స్ట్రేంజ్లీ లుకింగ్ ప్రిటీ గ్రీన్, ఎక్కువ ట్రాఫిక్ లేదు అక్కడ. 114 ఈజ్ ఆల్సో క్లియర్, అక్కడ కూడా ఎక్కువ ట్రాఫిక్ లేదు. 121 అండ్ 121 నార్త్ సౌత్ బోత్ వేస్ దిస్ నాట్ మచ్ ట్రాఫిక్, దెర్ ఈస్ ట్రాఫిక్ బట్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్లీ, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ మూవింగ్ ట్రాఫిక్, ఎక్కడ కంజెషన్ అయితే కనిపించట్లేదు. నథింగ్ మేజర్ టు రిపోర్ట్ ఇన్ యాజ్ సచ్ అబౌట్ ఇన్సిడెంట్స్. ఒక్క డిజేబుల్డ్ వెహికల్ నియర్ 183 తప్పించి దెర్ ఈస్ నో, థ్యాంక్ఫుల్లీ నో మచ్ యూనో happening in terms of incidents. Adi vishayam, okay. And back to my topic. Indaka manam dealsbanana.com gurinchi maatladukuntunnamu. So meer ganaka restaurant owner aithe, you have an exciting part here that me offer ni create cheyadam daga nunchi promotional campaign design cheyadam daka and marketing cheyadam anni kuda Deals Banana AI does the heavy lifting for you. So there's no pre-order commission. Best part enti ante first 50 restaurants can get the growth plan free for 3 months. So ippude early stage లో ఉన్నారు కాబట్టి యూ విల్ స్టిల్ ఫాల్ ఇన్ ద ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కేటగిరీలో. ఒకవేళ మీరు రెస్టారెంట్ ఓనర్ అయితే డెఫినెట్లీ రీచ్ అవుట్, విజిట్ డీల్స్ బనానా డాట్ కామ్ టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ యువర్ ఆఫర్స్ ఇన్ టు వాక్ఇన్స్, కన్వర్ట్ దెమ్ ఇన్ టు వాక్ఇన్స్. ఆల్రైట్, సో బికాస్ ఇట్ ఇస్ శ్రావణ మాసం, బికాస్ లాట్ ఆఫ్ ఆఫర్స్ విల్ బి గోయింగ్ ఆన్ around, India Bazaar is also giving you a reminder that Varalakshmi Vratam is around the corner. Repu chaala mandi chestunnaru, last week kondam chestunnaru, vache varam kondam chestunnaru. So Varalakshmi Vratam season kabatti India Bazaar has everything you need. They want to remind you that they have for this Ravana Masam, they have authentic puja specials, flowers, fresh flowers, coconuts, fruits, turmeric, kumkuma and betel leaves, veetannit daggara nunchi puja items daggara nunchi traditional sweets daggara nunchi snacks daggara nunchi, they have everything that you need to make your Varalakshmi Vratam preparations easier. They have given you everything at unbeatable prices only at India Bazaar. And India Bazaar ekkadiki vellali, ekkadaina vellachu mee intiki daggaralo ekkadanna, kani definitely you can visit India Bazaar. All India Bazaars will have all kinds of offers for the festive season, so go ahead and check them out and enjoy the offers. You are listening to me Rajeshwari on Sirvi Detour. ఒక బ్యూటిఫుల్ పాట తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీ పాట సినిమా పేరు మీకు తెలిస్తే మీరు కాల్ చేయొచ్చు 9726361966.

Welcome back to Sirupi Detour with me, Rajeshwari. All right, so ఇందాక నుంచి చెప్తున్నాను శ్రావణ మాసం వచ్చింది, సో రేడియో సిరుపి ఇస్ బ్రింగింగ్ యూ సంథింగ్ స్పెషల్ అని ఇంటింటా సిరుపి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ వీకెండ్ స్పెషల్లీ మే నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ లో నుంచి అఫ్ కోర్స్ అండ్ వీ హావ్ సెలెక్టెడ్ ఫ్యూ అదర్స్ ఆల్సో. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నాట్ జస్ట్ విత్ ఇన్ డాలస్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ డాలస్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ యువర్ ఫెస్టివిటీస్ ఆల్సో. సో ఆ అలాంటి ఫెస్టివిటీస్ క్యాప్చర్ చేయడానికి ఆల్ ద వే టు నార్త్ కెరోలినా మా కల్పన వెళ్ళిపోయింది. షీఈస్ ఆల్రెడీ ఆన్ హర్ వే టు గెట్ సమ్ క్యాప్చర్స్ దేర్. అక్కడ పూజలో ఎవరి పూజ ఏంటి అనేది సర్ప్రైజ్ ఎలిమెంట్. అది వచ్చినప్పుడు మీకు మేము చిన్న చిన్న స్నీక్ పీక్ ఇస్తూ ఉంటాం కాబట్టి అర్థమైపోతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామన్నది. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి సచ్ అ ఫీస్ట్ టు ద ఐస్, అంతైతే గ్యారంటీ ఇవ్వగలం మేము. బికాస్ జస్ట్ ఇమాజిన్ ఆల్ ద వే ఇక్కడి నుంచి వెళ్లామనంటేనే దట్ మస్ట్ బి సో స్పెషల్. సో హూ దట్ ఇస్, వాట్ దట్ ఇస్, వీ డోంట్ నో. We'll share with you later on, but for now that's all you need to know. That's coming anamata. Aithe entante oka catch to this point enti ante ఈ ఫెస్టివిటీస్, ఈ సంబరాలు, ఇదంతా కూడా ఈ పండగ వాతావరణం ఇదంతా చూడాలి కదా, వింటే సరిపోదు. కాబట్టి మేము అది మీరు చూసే విధంగా దాన్ని సోషల్ మీడియాలో వీఆర్ గోయింగ్ టు డిజైన్ దట్ హోల్ షో ఫర్ యూ. సో దట్స్ కమింగ్. స్టే ట్యూన్డ్, స్టే ఆన్ అవర్ సోషల్ మీడియా, ఫాలో అస్. మమ్మల్ని ఫాలో అవ్వకపోతే ఇంకా డెఫినెట్లీ ఫాలో అవ్వండి. షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. యూర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫీస్ట్. ఆల్వేస్ ఇట్లాంటివి ఎట్లా ఉంటాయంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. వేరే ఎవరైనా మనకి తెలియనివి ఏమైనా వాళ్ళు చేస్తూ ఉంటే గనక, ఏమైనా సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వాళ్ళు ఫాలో అవుతుంటే ఎలా చేస్తున్నారు, అమ్మవారిని ఎలా తయారు చేస్తున్నారు, డెకోర్ ఎలా చేస్తున్నారు, ఆర్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, వాట్ సో స్పెషల్ అబౌట్ దెమ్, ఎందుకు మనం క్యాప్చర్ చేసాం అలాంటివి మీరు చూస్తే ఖచ్చితంగా అది ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతుంది అనేది నమ్మకం. సో ఈ పండగ సీజన్ అంటేనే తాంబూలం కదా, వెళ్ళి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి తాంబూలం తీసుకోవడం, కాబట్టి దాన్ని వీఆర్ బ్రింగింగ్ అ లైఫ్ అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్ టు సే దట్ ఇట్స్ కమింగ్ సూన్. సో మీకు ఎలా ఉంటుంది అనే ఒక చిన్న గ్లిమ్స్ తెలియాలి, అర్థమవ్వాలి అంటే వీ హ్యావ్ ఆల్రెడీ రిలీజ్డ్ ఆ కర్టన్ రేజర్. మా సోషల్ మీడియాకి వెళ్ళండి, యూట్యూబ్కి వెళ్ళండి, ఎక్కడైనా మీకు కనపడుతుంది అది. చెక్ అస్ అవుట్ అండ్ షేర్ యువర్ థాట్స్. మీ థాట్స్, మీ కామెంట్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాట వినిపించే ముందు నేనేమనుకుంటున్నా అంటే ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. నేను కొంతమంది హీరోస్ సినిమా, షేర్ యువర్ థాట్స్, మీ థాట్స్, మీ కామెంట్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాట వినిపించే ముందు నేనేమనుకుంటున్నా అంటే ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. నేను కొంతమంది హీరోస్ సినిమాలలో వాళ్ల క్యారెక్టర్స్ నేమ్స్ గురించి నేను ఐ విల్ బి థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ మీకు నేను దానికి సంబంధించిన క్లూ ఏదో ఒకటి కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏ సినిమా, ఏ హీరో. ఓకేనా? సో చాలా ఈజియెస్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మహేష్ బాబుని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు క్యారెక్టర్ ఒక సినిమాలో నేను ఐఎమ్ ఇమాజినింగ్ దట్ మూవీ, అది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇన్ మై మైండ్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దట్ మూవీ, ఆ క్యారెక్టర్ గురించి నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ యాక్చువల్ గా ఒక ఒరిజినలీ తను చాలా రెస్పాన్సిబుల్ కాప్ అండ్ ఆల్ దాట్, ఇది చెప్పేస్తేనే తెలిసిపోతుంది కదా. బట్ బయటకు చూడడానికి మాత్రం సినిమాలో హీ లుక్స్ లైక్ ఏమంటారు, ఒక రోడ్ సైడ్ రోమియో టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా పోర్ట్రే చేసి హీరో ని అలాంటి సినిమా ఒకటి చాలా ఎంటర్టైనింగ్, చాలా సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ సినిమాని అందించారు మనకి పూరి జగన్నాథ్. ఆ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని నేను ఆలోచిస్తూ ఉంటే కనుక ఆ క్యారెక్టర్ పేరేంటి, మహేష్ బాబు పేరేంటి, 9726361966, చాలా ఈజీ కదా. ఇలాంటి చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతా అనమాట. సో నాట్ వెరీ డిఫికల్ట్, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. కాల్ చేసి చెప్పండి 9726361966.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
3: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగునేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్.

0: ఎస్, దట్ ఇస్ పోకిరి. అయితే పోకిరి అంటే మరి పండుగడని చెప్పాలా లేకపోతే ఇంకో పేరు ఉంది కదా ఆయనకి, ఆ పేరు చెప్పాలా అని అడిగారు నన్ను. సో రెండు పేర్లు చెప్పారు ఎనీవే, బట్ ఐ థింక్ ఐ విల్ వెయిట్ ఫర్ ఎనీబడి ఎల్స్ ఇఫ్ యూ కెన్ రికాల్ ఆ ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ పేరేంటి అండ్ ద క్యారెక్టర్ ప్లేడ్ బై మహేష్ బాబు ఈ సినిమాలో, అది గుర్తుంటే కాల్ చేసి చెప్పండి. బట్ అది కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేను రెడీగా ఉన్నాను. బట్ బిఫోర్ ఐ గివ్ యూ ద నెక్స్ట్ క్వశ్చన్, ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ అప్ దిస్ టాపిక్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద న్యూస్, కానీ అఫ్ కోర్స్ ఈ మధ్య మనకి అసలు న్యూస్ కి కొదవే ఉంది. పొద్దున్న రాత్రి ఎవ్రీ డే వీ హ్యావ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్, ఆల్ ఫ్లాష్ న్యూస్ వస్తూనే ఉంది. ఏదో ఒకటి ఇట్స్ జస్ట్ you know ongoing thing aipindi. But this I felt like something maybe manam man show lo okasari discuss chesthe baaguntundi ani anipinchina vishayam idi. ఇది ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్లీ టెక్సాస్ గవర్నర్ ఒక ప్రపోజల్ తీసుకుని వచ్చారు. And I'm sure you must have known it in the news also. The big Texas education story than matedi. Identi ante, he set a ban on public schools about H-1Bs and foreign agencies ki sambandhinchi. So H-1B workers ni schools lo hire cheyakoddu, or H-1B related families ni hire cheyakoddu ane oka ban. Danto paatu there's another one. I have a caller, let's take them on air first and then we'll continue the conversation. Hello andi, meera on air unnaru, meena who's calling.
1: హలో అండి, పోకిరి పోకిరి సినిమాలో
0: చెప్పండి. హలో హలో, మీ ఫోన్ మ్యూట్ ఏమైనా అయిపోయిందేమోనండి, బికాస్ ఐ కెన్ నాట్ హియర్ యూ.
1: నౌ
0: ఐ కెన్ హియర్, నౌ ఐ కెన్ హియర్. చెప్పండి, ఏమంటున్నారు పోకిరి సినిమా, పోకిరి సినిమాలో
1: కృష్ణమాధవ్ అండి.
0: కృష్ణ మాధవ్ కాదు, కొంచెం దగ్గరకు వచ్చారు మీరు, చాలా కామన్ గా వచ్చే పేరు. ఇంకొకసారి ఆలోచించి కాల్ చేయండి. కృష్ణ మాధవ్ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాల్. యా, సో థింక్ అండ్ కాల్ నౌ. మనం గవర్నర్ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తీసుకున్న ఒక డెసిషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ హీ ఆల్సో సెడ్ ఎక్కువ మట్టుకు ది గవర్నమెంట్ ఆర్ ఎనీ ఫారెన్ ఏజెన్సీస్ ఇన్ఫ్లుయెన్స్ టిపికల్ గా ఇట్ షుడ్ నాట్ బి ఆన్ టెక్సాస్ స్కూల్స్ అనేది, అంటే డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈదర్ దే గివ్ ల్యాండ్స్ ఆర్ ఎనీథింగ్, అట్లాంటివి ఏమి తీసుకోవద్దు అని ఒక పెద్ద ఇది పాస్ చేశారు. సో టెక్సాస్ గవర్నర్ హీ ప్రపోజ్డ్ దిస్ బ్యాన్ ఆన్ పబ్లిక్ స్కూల్. ఓకే, వీఆర్ హ్యావింగ్ అనదర్ కాలర్, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? కరెక్ట్ అండి, దట్ ఈస్ పర్ఫెక్ట్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రామ్ అండి.
0: రామ్ గారు, థ్యాంక్ యూ, పర్ఫెక్ట్, దట్స్ రైట్ ఆన్సర్. మీకు ఏదైనా పాట కావాలా? ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అనదర్ కాలర్. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: కృష్ణ మనోహర్ ఐపీఎస్ అండి.
0: కృష్ణ మనోహర్ ఐపీఎస్, ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, పర్ఫెక్ట్. మీ పేరు?
2: థ్యాంక్ యూ. ప్రత్యూష.
0: ప్రత్యూష, థ్యాంక్ యూ ప్రత్యూష, థ్యాంక్స్ ఫర్ ది కాల్. అదనమాట సంగతి, కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని చెప్పాలా, పండుగ అని చెప్పాలా అని అడిగారు. ఓకే సరే, మనం బ్యాక్ ఆన్ అవర్ టాపిక్. H-1B వీసాస్ కి సంబంధించి టెక్సాస్ గవర్నర్ హ్యాస్ ప్రపోజ్డ్ బ్యానింగ్ టెక్సాస్ పబ్లిక్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ఎంప్లాయింగ్ వర్కర్స్ త్రూ ద H-1B వీసా ప్రోగ్రామ్. హీ ఆల్సో కాల్డ్ ఫర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిక్ స్కూల్స్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఆర్ మనీ.

ఇతను ఏంటంటే టిపికల్ గా సినిమాలలో రైటర్స్ అనే హీరోని రైటర్స్ గా చూపించడం అనేది అంత కామన్ కాదు. ఈ పర్టికులర్ సినిమాలో ఈ హీరోని రైటర్ గా చూపిస్తారు. సో అండ్ ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్ కూడా అనమాట. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ రైటర్, ఇట్స్ అ వెరీ ఫియర్స్ రైటర్ అండ్ రెవల్యూషనరీ క్యారెక్టర్. అండ్ అంతకన్నా ఇంకో చెప్తే చాలా పెద్ద క్లూ ఇచ్చింది అవుతుంది. చాలా పెద్ద, చాలా మంచి సినిమా. ఐ డోంట్ నో కమర్షియల్ గా సక్సెస్ఫుల్ అయిందా లేదా ఈ సినిమా అనేది నాకు గుర్తులేదు. కానీ ఒకవేళ మీరు ఇది ఆన్సర్ చెప్పలేకపోతే నేను చాలా క్లూజ్ ఉన్నాయి వన్ బై వన్ ఇస్తాను. బట్ ఐఎమ్ 100% షూర్ మీరు చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను. 9726361966, వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్స్ నేమ్? ఈ హీరో క్యారెక్టర్ ఈ సినిమా ఏంటి? ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఏంటి? అగైన్ ఇతను చాలా ఫియర్స్ రైటర్ అండ్ రెవల్యూషనరీ క్యారెక్టర్. ది అండ్ చాలా తక్కువగా చూపిస్తారు సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్. ఓకే, సో యోర్ టర్న్. 9726361966.

Welcome back, and I have a caller, so let's take them on air. Hello, Andy, meeru on air unnaru? Evaru maatladutunnaru? Okay, looks like I lost the call. Try that again. Mari on air unnaru anagane lost our call, lekapothe genuine telledu. Anyway, we'll try that again. Call cheyandi malli, I'll take you. Maybe off air? Okay, so indaka ichina clue ki naaku sarina answer raledu, correct answer raledu. So let me give you another clue here. E పర్టికులర్ హీరో క్యారెక్టర్ చాలా ఫియర్స్ రైటర్ రెవల్యూషనరీ క్యారెక్టర్ అని అన్నాను. దట్స్ ఆల్ ఐ టోల్డ్ యూ. ఈ సినిమాలో ఈ హీరోకి రెండు క్యారెక్టర్స్ ఉంటాయి ఇందాకట్లాగానే, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, బట్ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో హీరోకి. అండ్ ఆ ఇంకొక క్యారెక్టర్ ఈజ్ వాట్ ఈస్ ద సినిమా టైటిల్. సో ఒరిజినల్ గా రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ రైటర్ కి ఇంకో పేరు ఉంటుంది, కానీ ది అదర్ క్యారెక్టర్ దట్ హీ ప్లేస్ ఈస్ ద మూవీ టైటిల్. ఓకే, టు గివ్ యూ వన్ మోర్ క్లూ టు దట్, ఇదే హీరో చేసిన ఇంకో సినిమా ఏంటంటే అందులో చాలా ఒక హార్ట్ ఫెల్ట్ క్రికెటర్ క్యారెక్టర్ అనమాట. అది ఒక క్రికెటర్ హూఈస్ ఫైటింగ్ ఫర్ అ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్. ఆ సినిమాలో ఈ సినిమాలో ఒకళ్ళే హీరో. సో ఇంతకీ నాకు కావాల్సింది ఏంటి, రెండు సినిమాల పేర్లు కావాలి, అండ్ దాంతో పాటు ఆ హీరో క్యారెక్టర్ పేరు ఏంటి కావాలి. సినిమా పేరు తెలిస్తే ఆటోమేటికలీ అది కూడా తెలిసిపోతుంది. 972-636-1966 అండ్ కాల్ మీ అండ్ షేర్ యువర్ ఆన్సర్.

ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటెన్షనలీ రెహమాన్ పాటలు వేయట్లేదు, జస్ట్ సో హ్యాపెండ్ అక్కడ అంతే. బట్ మనం నెక్స్ట్ పాటకి వెళ్ళే ముందర నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు సగం ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా వచ్చింది. కొన్ని చోట్ల ఫుల్ గా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు రివీల్ ది ఆన్సర్. ఏంటంటే శ్యామ్ సింగ్ రాయ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక నుంచి. అండ్ అఫ్ కోర్స్ ద సెకండ్ మూవీ రెఫరెన్స్ దట్ ఐ గేవ్ యూ వాజ్ జెర్సీ. జెర్సీలో నాని క్యారెక్టర్ ఏంటి, పేరేంటి, నాని క్యారెక్టర్ పేరేంటి, ఇలా ఇంత డైరెక్ట్ గా అడిగితే కూడా చెప్పకపోతే ఎలా చెప్పేస్తారు కాబట్టి దట్స్ నాట్ ద రియల్ క్వశ్చన్. రియల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇతను చాలా ఒక సొఫిస్టికేటెడ్ క్యారెక్టర్ అనమాట, చాలా సొఫిస్టికేటెడ్ హీరో. హీ సినిమా మొత్తం ఇతను చాలా అసలు చాలా అందగాడని పోర్ట్రే చేస్తూ వెళ్తున్న క్యారెక్టర్ అనమాట. చాలా బట్ హెవీ సర్కాజం ఉంటుంది ఈ హీరో క్యారెక్టర్ లో. ప్రతి మాటలో సర్కాజం ఉంటుంది, ప్రతి బిహేవియర్ లో ఒక ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ చౌనిజం ఉంటుంది. అట్లాంటి హీరో క్యారెక్టర్ ని ఇలా అంటే ప్రాబ్లీ మెనీ పీపుల్ వోంట్ లైక్ ఇట్, బట్ దట్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్. యూ సీ ఐడెంటిఫైన్ ద క్యారెక్టర్ బట్ నేను ఓన్లీ మీకు రిమైండ్ చేస్తున్నా. సో ఎవరు ఎవరైంటారు ఆ హీరో, ఎవరైంటారు సినిమా మొత్తం చాలా సొఫిస్టికేటెడ్ గా కనిపించే హీరో, అండ్ చాలా సర్కాజం ఉంటుంది ఆ హీరోకి. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలంటే అంతగా ఇష్టపడని క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ పేరు కావాలి, క్యారెక్టర్ పేరు కావాలి సినిమాలో. ఆ హీరో పేరేంటి బయట నాకు, ఓకే సినిమాలో ఆ హీరో పేరు ఏంటి. 9726361966 చాలా మందికి చాలా ఈజీగా గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమా మర్చిపోలేం టెక్నికలీ. ఓకే సో దేర్ యు గో, మీరు పాట వింటుండండి, నేను కాల్స్ ఆఫ్ హీరో తీసుకుంటాను.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: ఓకే, సో ఇందాకటి ప్రశ్నకి నాకు ఆల్రెడీ సమాధానం వచ్చేసింది. సో కాకపోతే నాకు పూర్తిగా హీరో పేరు ఆర్ హీరో పేరంటే సినిమాలో హీరో పేరు కరెక్ట్ గా చెప్పలేదు. సో అందుకే నేనేమనుకున్నా అంటే మీకు ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సో హియర్ ఇట్ ఇస్.
1: మీ ఫైల్స్ క్యాబిన్ లో పెట్టాను మేనేజర్ గారు.
2: మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కూర్చోండి. పియ్య గారు, ఏంటి? నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా?
1: లేదు సార్,
2: వీటికేం తక్కువ లేదు.
1: గుడ్ మార్నింగ్ సార్.
2: నువ్వేనా హారిక?
1: ఎస్ సార్.
2: ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఒప్పర మీటింగ్?
1: కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను.
2: పని చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆళ్లే పరిచయం అవుతారు, పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు.
0: అదండి సంగతి, ఆయన పేరు అభిరామ్. టు మీ ఐ ఫీల్ లైక్ చాలా ఎంజాయబుల్ సినిమా. ఎన్నిసార్లు చూసినా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ సినిమా, అందులో డౌట్ లేదు. బట్ డెఫినెట్లీ హిస్ క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ కమ్స్ అక్రాస్ లైక్ దాట్. అది సంగతి. సో మన్మథుడు సినిమా నుంచి నాగార్జున గారి క్యారెక్టర్ అభిరామ్ ఆయన పేరు, అది మనం మాట్లాడుకున్నాము. నాకు కొంతమంది కరెక్ట్ గా చెప్పారు సమాధానం, కొంతమంది మాత్రం సినిమా పేరు మాత్రమే చెప్పగలిగారు నాగార్జున గారి పేరు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగే లోపల వీ హ్యావ్ అ కాలర్. లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మై నేమ్ హూస్ కాలింగ్? హలో,
3: ఇది
0: ఏంటండి?
3: మన్మధుడులో
0: యా మన్మధుడు సీన్. క్వశ్చన్ అది కాదు, బట్ అవునండి కరెక్ట్. ఇప్పుడే ట్యూనిన్ అయ్యారా? ఓకే పర్ఫెక్ట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
4: హాయ్, దిస్ ఇస్ శ్రీకాంత్.
0: హలో శ్రీకాంత్, చెప్పండి. ఇంకా నేను అడగలేదు క్వశ్చన్, బట్ ఐ వాజ్ జస్ట్ కనెక్టింగ్ ద ప్రీవియస్ క్వశ్చన్, ఇంతకు ముందు వినిపించిన సీన్. డూ యూ నో విచ్ మూవీ దట్ సీన్ ఇస్ ఫ్రమ్?
4: మన్మధుడు.
0: యా, that's what we were talking about. Do you remember Nagarjuna gari character name? Manmadudlo peru enta indu gurtunda?
4: Abhiram.
0: Abhiram, that is perfect. Thank you so much. Thanks for calling.
4: Thank you. Yeah, thank you.
0: Yeah. All right. So nen adige next question entante, సో ఇతను టిపికల్ గా మనకి హీరోయిన్స్ కి ఈ స్టాంప్ ఒకటి వేస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఐరన్ లెగ్, వీళ్ళు ఇట్లా, వీళ్ళు అట్లా, వీళ్ళు లక్కీ, వీళ్ళు నాట్ లక్కీ అని. అలాంటి ఒక పేరు ఉన్న హీరో, ఈ హీరోకి ఇప్పుడు నేను వాడిన పదాల్లోంచి ఒక వర్డ్ అది హీరో పేరు అనమాట. చాలా సూపర్ హిట్ సినిమా, కమర్షియలీ చాలా సక్సెస్ఫుల్ సినిమా, అండ్ వెరీ హై ప్రొఫైల్ హీరో సినిమా. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్, హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం చాలా విచిత్రమైన ఫ్యామిలీ. ఇంతకన్నా నేను క్లూ ఇస్తే అస్సలు బాగుండదు, మీరు టక్కుమని కాల్ చేసి ఆన్సర్ చేసేయండి. సో ఈ హీరో పేరు వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట, ఇందాక నేను వాడిన వర్డ్స్ లో ఒకటి, అదే ఐ కెనాట్ రిపీట్ ఇట్. All right, so here you go. ఈ పాట వింటూ మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేంటి, మీరు నాకు కాల్ చేసి చెప్పేసేయండి.

ఓకే, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు సరైన సమాధానం రాలేదు. సో నేను ఏం చెప్పానంటే, మళ్ళీ ఒకసారి చెప్తా, క్వశ్చన్ ఏంటంటే, మనం టిపికల్ గా సినిమాల్లో హీరోయిన్స్ కి మాత్రమే ఇట్లాంటి ఒక కితాబ్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు ఐరన్ లెగ్, వీళ్ళు గోల్డెన్ లెగ్, చాలా లక్కీ, చాలా నాట్ సో లక్కీ, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు చాలా వరకు. అలాంటి ఒక వర్డ్ ఈ హీరోకి సినిమాలో పేరు, తన పేరు అలాంటి ఒక వర్డ్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో. ఇంకొక క్లూ ఏంటి అంటే, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది. హీరోయిన్ ఎస్పెషలీ హర్ ఎక్స్ప్రెషన్స్, హర్ ఇమోషన్స్ అవన్నీ చాలా వెరైటీగా ఉంటాయి. అదే అంత ఇంతకు ముందు మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఒక హీరోయిన్ క్యారెక్టర్ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూసాం ఇప్పటిదాకా. సో ఫార్ ఓన్లీ వన్ సచ్ మూవీ ఇలాంటి క్యారెక్టర్. అండ్ చాలా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, కమర్షియలీ బ్లాక్ బస్టర్, కామెడీ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ చాలా పెద్ద హీరో సినిమా ఇది. ఇంతకీ ఇది ఏ సినిమా, హీరో ఎవరు, ఆ హీరోకి సినిమాలో పేరేంటి? ఓకే, ఇంకొక క్లూ ఏంటంటే, ఇందులో బ్రహ్మానందం గారు ఉంటారు, అఫ్ కోర్స్ ఆయన అనే సినిమాలో ఉంటారు. ఇందులో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ సూపర్ డూపర్ ఫన్నీ. ఐఎమ్ గెటింగ్ కాల్స్, ఐల్ టేక్ దెమ్ ఆఫ్ ఎయిర్. యూ ఎంజాయ్ ద సాంగ్ అండ్ కాల్ మీ 9726361968.

0: Welcome back to Surabhi Detour, and I got my answers. Nenu maatladindi Resguram cinema gurinchi. Resguram cinema lo mana hero gari peru Lucky, Allu Arjun peru Lucky, and that is the right answer. And thank you so much for the lovely calls. Keep them coming. Kuncham safe undi manaku inkoka araganta part undi karyakramam. So manam inko part tho commercial break lo enter ayipothamu. Break tarvata inko araganta karyakramam undi, followed by that will be 7 to 9 with our Anu Dhamakedar show. To full on entertainment though, she's about to come and join you. So next hero ki sambandhinchina chinna chinna clues and ever we enti adige mundara, recently have you must have made notice chestuntaru kada ee news edaithe spirit cinema ki sambandhinchi baita chaala chakkarlu kodutundo, and definitely a lot of fans disappointed ayi untaru with Deepika Padukone's exit from the film. డిస్కషన్ రకరకాల డిస్కషన్స్ రకరకాల రూమర్స్ అన్ని వచ్చిన తర్వాత తేలింది ఏంటి అంటే, ఆబ్వియస్లీ షీ డిమాండెడ్ సమ్ పర్సంటేజ్ షేర్ ఇన్ ద ఫిల్మ్స్ ప్రాఫిట్ షేర్ తన డిమాండ్ చేశారు, అండ్ దట్ వాజ్ నాట్ అమికబుల్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద ఫిల్మ్ మేకర్స్, అండ్ సో దే డిసైడెడ్ నాట్ టు గో విత్ ఇట్, అండ్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇష్యూస్ దే హ్యావ్ సీన్ అని. యునో ఇది ఎట్లాంటి థాట్ ఇచ్చిందంటే, సినిమా ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎనీబడి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. అది విత్ ఇన్ ఒక్క సినిమా చాలు, ఒక్క మూవీ, ఒక్క డెసిషన్, ఒక్క సిచ్యువేషన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హీరోలకు ఒక రకంగా పనిచేస్తుంది అది, హీరోయిన్లకు ఇంకో రకంగా పనిచేస్తుంది. దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, దాట్స్ వాట్ ఐ హవ్ నోటీస్డ్ అట్లీస్ట్. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ టు కామెంట్ ఆన్ ఎనీబడి, బట్ దెన్ డెఫినెట్లీ వెరీ మచ్ పాపులర్ వైడ్లీ సీన్ సిచ్యువేషన్ కూడా. హీరోయిన్లకి ఒక ఒక లిమిట్ తర్వాత సిచ్యువేషన్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది వాళ్ళకి, అండ్ హీరోస్ డిమాండ్ చేసినట్టుగా హీరోయిన్స్ డిమాండ్ చేయలేరు చాలా సార్లు చాలా సందర్భాల్లో. బికాస్ ఎందువల్ల అని మీ అభిప్రాయం, ఐ వుడ్ లైక్ టు నో యువర్ థాట్స్. ఎందుకు అలాగా హీరోని అంత క్విక్ గా డిసిషన్ తీసుకుంటారా ఒక హీరో క్యారెక్టర్ని రిప్లేస్ చేయాలని, ఒకవేళ హీరో కనుక అలా డిమాండ్ చేస్తే, హీరోయిన్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే క్విక్లీ వచ్చేసింది ఆ డెసిషన్ కదా వాళ్ళకి, క్విక్లీ రాకపోయినా అట్లీస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అయితే వచ్చేసింది కదా. ఆఫ్టర్ ఏ 1 year ఆర్ సో ఆఫ్ ద డిస్కషన్స్ అండ్ న్యూస్ అండ్ ఎవ్రీవేర్ అంతా విషయం అంతా బయటకు వచ్చేసిన తర్వాత కూడా అదే హీరో క్యారెక్టర్ అయితే రాదు. వాట్ ఈస్ యువర్ టేక్? ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ యువర్ ఒపీనియన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడే హీరో లెజెండరీ క్యారెక్టర్ అనమాట, లెజెండరీ ఫ్యాక్షన్ లీడర్. ఇట్ చాలా డిఫికల్ట్ విత్ ద ఫస్ట్ ఫ్యూ క్లూస్ దట్ ఐ గివ్ యూ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెస్. ఎందుకంటే ఒక టైంలో ఆ ఫ్యాక్షన్ బేస్డ్ మూవీస్ అలా వరుసగా వచ్చాయి, అది కూడా లెజెండరీ హీరోస్ తోటే వచ్చాయి. ఒక క్లూ తర్వాత ఇస్తాను నేను, బట్ ఫర్ నౌ లెట్స్ సీ ఎంతమంది క్యాచ్ చేయగలరని. సో ఇది లెజెండరీ ఫ్యాక్షన్ లీడర్ ఉన్న సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా, ఒక టైంలో అదొక సంచలనం సృష్టించిన సినిమా, చాలా మంది అభిమానులకి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన సినిమా. అండ్ ఆఫ్ కోర్స్ అండ్ ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు నాకు కావాలి. ఆ హీరోకి ఒక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ మాత్రంతో చెప్తారేమో చూద్దాం, ఎందుకంటే మనం పాటకి దగ్గరలో ఉన్నాం, బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం. ఇలా పాట వినేస్తూ అలా బ్రేక్ లోకి వెళ్ళి రండి, కావాలంటే అప్పుడు మళ్ళీ క్లూస్ ఇస్తాం.
1: నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొకటి తిట్టుకుంటూ

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Oi, lunch ke kar kana veldama?
7: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote
6: ke kar kana veldama?
7: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskuna. మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీ కర్రీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
12: ఓయ్, బిర్యానీ తింటావా?
13: మర్చిపోయావా? I'm on a diet. Salad.
12: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
13: Inti rendu order chestunava?
12: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vala special live handi biryani to double kamita free.
13: Sharing is caring. Telusa?
12: M&M, 1900 Market Place Boulevard, Irving.
14: Handless, smooth,

వెల్కమ్ బ్యాక్ టు సుర్వీటి టోర్. నాకు రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. ఆబ్వియస్లీ నేను మీకు చాలా హై లెవెల్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తే అన్ని సినిమాలు అయితే గ్యారంటీగా వస్తాయి నేను ఊహించాను. సో మనం ఫ్యాక్షన్ అన్నాము, సూపర్ డూపర్ హిట్ అన్నాము, లెజెండరీ మూవీ అన్నాము, అనగానే లెజెండ్ వర్డ్ ని తీసేసుకున్నారు. అందులో ఏమి వర్డ్స్ లేవు. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ సచ్ వర్డ్స్ ఇప్పటిదాకా ఇవ్వాల. కానీ ఇప్పుడు నేను ఇచ్చే క్లూ ఏంటంటే, ఈ సినిమాలో కూడా ఆబ్వియస్లీ హీరోకి రెండు ఏమంటారు, రెండు పార్శ్వాలు ఉంటాయి, టూ పాస్ట్ లైఫ్ ప్రెసెంట్ లైఫ్ టైప్ లో, అంటే నాట్ లిటరల్లీ బట్ క్యారెక్టర్ పరంగా రెండు పేర్లు ఉంటాయి కాబట్టి. అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు కదా, సో ఒక హీరోయిన్ పేరు మాత్రం చెప్తా మీకు. చాలా ఈజీ ఈ క్లూ ఇచ్చానంటే అసలు మీరు టక్మని చెప్పేస్తారని నాకు సూపర్ డూపర్ కాన్ఫిడెంట్ ఐఎమ్. సో ఈ హీరోయిన్ పేరు ఏంటంటే స్నేహలతా రెడ్డి, వన్ ఆఫ్ ద హీరోయిన్స్ స్నేహలతా రెడ్డి. కాల్ చేసి చెప్పండి ఏ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 972-636-1966. And India Today restaurant is offering Happy Hour. Happy Hour low, you can unwind delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere at India Today South Lake. These summer evenings, definitely chilled beer is something that you would want to get attracted to. And dantho patu India Today lo great bites like mirchi vajji lanti unte inka asala what a combination, right? So happy evenings, go to India Today, 151 North Nolan Drive, South Lake. They have draft beers just for $2.99 and snacks, bar snacks just for $1 ప్రతిరోజు 4 to 7 PM. అది విషయం. ఓకే, సో నేను ఇందాక స్నేహలతా రెడ్డి హీరోయిన్ అని చెప్పాను కాబట్టి మీరు నాకు ఆన్సర్స్ చెప్పేసేయండి, నేను మీకు పాటలు వినిపించేస్తాను. ఈ పాట వింటూ కాల్ చేసేసేయండి.

ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు సిరుబి డిటూర్. అండ్ నాకు కావాల్సిన సమాధానాలు వచ్చేసాయి. ఫన్ పార్ట్ ఏంటంటే, నేను ఏదో సరదాగా అలాగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మీ నుంచి ఏదో ఒక సమాధానం రాబట్టడానికి ఏవో ఇలా సరదాగా అడుగుతూ ఉంటాం. కాకపోతే ఇవాళ నాకు పనిగారు ఏం చెప్తున్నారంటే కాల్ చేసి ఇవాళ ఆయన తప్పు సమాధానం చెప్పారు. ఇంత ఇంత ఈజీ, ఇంతకన్నా ఈజీ ఎవరైనా అడుగుతారండి క్వశ్చన్? ఇది లైక్ యూనో లిటరలీ అరటిపండు వచ్చి చేతిలో కూడా కాదు నోట్లో పెట్టినట్టుది. సరే, అయినా ఆయన తప్పు చెప్పారు, అందుకని ఆయన నన్ను పండగ చేసుకోమన్నారు, కాబట్టి నేను రేపు వరలక్ష్మి సెలబ్రేట్ చేసుకుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ ఆసమ్ పార్టిసిపేషన్. ఇంకొక చివరి ప్రశ్న ఒకటి అడిగేస్తా. ఇది ఇట్ క్యాన్ బి ట్రిక్కీ, బట్ ఇట్ కెన్ ఆల్సో బి వెరీ వెరీ ఈజీ. ఇఫ్ యూ డోంట్ ఓవర్ థింక్ చాలా ఈజీ అయిపోతుంది. సో మీకు పాలిండ్రోమ్ తెలుసు కదా? పాలిండ్రోమ్ అంటే అట్నుంచి చెప్పినా ఇట్ నుంచి చెప్పినా సేమ్, ఐ మీన్ వర్డ్, యూనో ద సేమ్ అక్షరాలతో బిల్డ్ అయ్యే వర్డ్. ఓకే, సేమ్ అక్షరాలతో. నౌ నేను చెప్పే ఈ హీరో పేరు, అగైన్ ఇది కూడా డ్యువల్ రోల్, ఈ హీరోది రెండు పేర్లు కూడా మూడు అక్షరాలు. ఆ మూడు అక్షరాల్లో రెండు మూడు సిమిలరే, ఒకటి కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది. సో నేను మీకు ఇచ్చే ఈ రెండు అక్షరాలు ఇస్తా, వ రా. ఈ రెండు అక్షరాలతో ఈ సినిమాలో హీరో పేరు రెండు ఉంటుంది.

రెండు క్యారెక్టర్స్ కాబట్టి టూ డిఫరెంట్ నేమ్స్. ఆ సినిమా ఏంటి, ఆ హీరో ఎవరు, ఇంతకన్నా ఈజీగా ఎవరు అడగరు. చాలా ఈజీగా నేనే ఇచ్చేసాను, ఆల్మోస్ట్ ఆన్సర్ నేనే ఇచ్చేసాను. అదనమాట సంగతి మీరు కాల్ చేసి నాకు చెప్పేసేయండి. ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. 9726 ఆ సినిమా ఏంటి, ఆ హీరో ఎవరు, ఇంతకన్నా ఈజీగా ఎవరు అడగరు. చాలా ఈజీగా నేనే ఇచ్చేసాను, ఆల్మోస్ట్ ఆన్సర్ నేనే ఇచ్చేసాను. అదనమాట సంగతి మీరు కాల్ చేసి నాకు చెప్పేసేయండి. ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. 9726361966. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ పాట మీకు చేస్తున్నాను, కాల్ చేయాలి. హియర్ యు గో.

ఓకే, నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో నేనేం చేస్తానంటే, ఎక్కువ టైం లేదు కాబట్టి క్విక్లీ కొన్ని క్లూస్ ఇచ్చేసి మీకు పాటలు వేసేస్తాను. వీలైతే మీరు ఆన్సర్ చేయండి, లేకపోతే నేను ఆన్సర్ చేసేస్తా, అదనమాట విషయం. సో ఈ సినిమా ఐ డోంట్ నో ఇది హిట్టా కాదా, నాకు ఐ హావ్ నో ఐడియా, ఐ డు నాట్ నో. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ పరంగా అయితే ఇట్ సీమ్స్ లైక్ సూపర్ డూపర్ బిగ్ మూవీ, కానీ ఐ డోంట్ నో అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద మూవీ. కానీ కథ ప్లాట్ ఎక్కడుంది అంటే, 96 వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ ఉండింది కదా, సో ఆ క్రికెట్ వరల్డ్ కప్ లో ఒక సెక్యూరిటీ థ్రెట్ కి సంబంధించి ఒక అక్కడి నుంచి మొదలవుతుంది అని అనుకోవచ్చు కథ. సో ఇంతకన్నా, అండ్ ఆఫ్ కోర్స్ దెర్ విల్ బి స్మగ్లర్స్, దెర్ విల్ బి గ్యాంగ్స్టర్స్, దెర్ విల్ బి విలేజర్స్, ఇవన్నీ అండర్ కవర్ ఆపరేషన్స్, అండర్ కవర్ స్మగ్లర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సినిమాలో కథలు. నేను ఎక్కువ స్టోరీ చెప్పడం లేదు, చాలు, మోర్ దెన్ ఎనఫ్ మీకు. అండ్ దెన్ ఐ గేవ్ యూ అ క్లూ దట్ ఈ సినిమాలో ఉన్న రెండు క్యారెక్టర్స్ లో ఆ హీరో రెండు పేర్లు ఉంటాయి కదా, ఆ రెండు పేర్లలో కూడా ర వ అనే రెండు అక్షరాలు ఉంటాయి. ఆ రెండు పేర్లు నాకు కావాలి. సినిమా పేరు కూడా అదే, 972-636-1966.

0: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ.
2: టు admin@radiosurabhi.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ. హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమికా పరోటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్? యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.